శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం ఎండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 13వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభోదయం.

ఈ సువిశాల సృష్టిలో ప్రతి చలనానికి చీమకు సైతం శివుని ఆజ్ఞ కావాలి. శివశబ్దం శుభంకరం, శివనామం చరాచర జగత్ సంక్షేమానికి మూలాధారం.

0: శ్రీవారి హృదయవాసిని, సకల సంపదలకు నెలవు పద్మావతీదేవి. పద్మావతి శ్రీనివాసులు వెలసిన తిరుమల క్షేత్రం సాక్షాత్తు లక్ష్మీనారాయణులు వెలసిన వైకుంఠపురమే. ముత్తైదువలు భక్తి ప్రపత్తులతో
1: సర్వాంతరాన వేదాల సార నరనా.

0: ब्रतुके नैवेद्यं
1: शंभो शंकर भगवन् शंकर भवना शंकर

లయకారకుడైన నటరాజు శృతి లయ నిబద్ధుడై నర్తించినంత కాలమే ఈ జగన్నాటకం సాగుతుందట. ఆదిశంకరుని అడుగులు భక్తుల గుండెలు.

0: మీరింతవరకు భక్తరంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వి సుశీల, వి రామకృష్ణ ఆలపించిన భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధ డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు వింటారు.
1: ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా. ఏ పనైనా మానవ ప్రయత్నం ద్వారానే సిద్ధిస్తుంది, ఏ లక్ష్యమైనా నెరవేరుతుంది. అంతేగాని కేవలం మనం మనసులో సంకల్పించుకుంటే రాదు, నెరవేరదు. అడవికి రాజైన సింహం కూడా ప్రయత్నం చేస్తేనే కావలసిన ఆహారం లభిస్తుంది, కానీ అది నిద్రపోతూ ఉంటే

జంతువులు అయ్యో మృగరాజుకు ఆకలి వేస్తుంది కదా అని స్వయంగా తామే వచ్చి నోట్లో పడతాయా? పడవు కదా. అయితే మానవ ప్రయత్నం పటిష్టంగా లేకపోతే పనులు సాఫల్యం చెందవు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్

0: బాబు నన్ అంటారు ఏనుగు లక్ష్మణ కవి. అంటే అధములైన మానవులు ఏవైనా అవాంతరాలు వస్తాయేమోనని ముందుగానే ఊహించి ఏ పనిని మొదలుపెట్టరు. అంటే సోమరులుగా ఉంటారు. ఇక మద్యములు గొప్పగా ఆరంభించి మధ్యలో కలిగిన ఆటంకాలను ఎదుర్కోలేక వదిలిపెడతారు. ధీరులు అంటే గొప్పవాళ్ళు మాత్రమే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిక్కిలి ధైర్యంతో ఫలితాన్ని సాధించేదాకా వదిలిపెట్టరు. మనమందరం ప్రయత్నపూర్వకంగానే పనులు నెరవేర్చుకోవాలి. మనం ప్రయత్నం చేసినా విఫలమైతే అది మన దోషం కాదు. శ్రీకృష్ణుడు అర్జునునికి రణరంగంలో భగవద్గీతను బోధించింది ప్రయత్నం చెయ్యమని ప్రేరేపించటానికే. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్లు కాకుండా దానికి మన రెండు చేతులను అడ్డుగా ఉంచాలి. అదే మానవ ప్రయత్నం. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం షడేతే యత్ర వర్తంతే తత్ర దేవ సహాయకృత్. అంటే ఎక్కడైతే మానవ ప్రయత్నము, ధైర్య సాహసాలు, తెలివితేటలు, శక్తి పరాక్రమాలు ఉంటాయో అక్కడే దైవ సహాయం కూడా ఉంటుంది. మానవ ప్రయత్నము, దైవానుగ్రహము రెండూ ఏ కార్య సాఫల్యానికైనా అత్యవసరం. ఒకసారి ఒక బాటసారి వర్షాకాలంలో అరణ్య మార్గంలో బండిపై వెళ్తున్నాడు. దారి బాగా బురదగా ఉంది. అతడు పరమ దైవభక్తుడు. కానీ దురదృష్టవశాత్తు బండి చక్రాలు బురదలో ఇరుక్కుపోయాయి. పాపం ఆ బాటసారి చాలా విచారిస్తూ, అయ్యో భగవంతుడా, నీవే రక్షించాలి, తోడు ఎవరూ లేరు, ఈ బండిని పైకి లాగాలి అని ప్రార్థిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. ఎంత సమయం గడిచినా ఏ భగవంతుడు రాలేదు. చివరకు ఇక చేసేది లేక తాను స్వయంగా ఆ చక్రాలను బయటకు తీయటానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతే, వెంటనే దేవుడు వచ్చి రెండో వైపు చక్రాన్ని లాగుతూ తోడ్పడ్డాడు. బండి బయటకు వచ్చింది. ఆ బాటసారి భగవంతునితో, ఎందుకు స్వామి ఎంత పిలిచినా అప్పుడు రాలేదు అని అడిగాడు. అందుకు భగవంతుడు, నేను నీవు పిలిచినప్పుడే వచ్చాను, కానీ నీవు ఏమీ చెయ్యకుండా ఊరికే కూర్చొని ఉన్నావు, మరి నేను కూడా ఏం చెయ్యాలి అని ఎదురు చూస్తూ ఇక్కడే ఉండిపోయాను. నీవు ఎప్పుడైతే ప్రయత్నం ప్రారంభించావో నేను నీకు సాయం చేయాలని ముందుకు వచ్చాను అన్నాడు. అంటే మానవ ప్రయత్నం ఉంటేనే దైవ సహాయం తోడుగా ఉంటుంది. ఎదగాలని అనుకున్నప్పుడు, విజయం కావాలని దీక్ష ఉన్నప్పుడు మనం ప్రయత్నించాలి. సోమరితనం అంటే ప్రయత్నం చెయ్యకుండా ఉండటమే. అది మన అభివృద్ధిని, మన విజయానికి ప్రథమ శత్రువు. ప్రయత్నం అనేది ఉంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి విజయం సాధించగలం. విద్యుత్ బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ 1-2 ప్రయత్నాలు చేసి విరమించి ఉంటే ఈనాడు మనం ఆ ఆవిష్కరణను చూసేవాళ్లమా? తాను అనుకున్న ఫలితం సాధించేంత వరకు అనేక ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. దీన్ని స్ఫూర్తిగా మనమందరము మానవ ప్రయత్నాన్ని కొనసాగిద్దాం.
1: డాక్టర్ టి సురేష్ బాబు గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధలో ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

వ్యవసాయ అలాగే ఉద్యాన రంగాల్లో ప్లాస్టిక్ పరికరాల వినియోగ ఆవశ్యకత మన దేశంలో 1970 దశకం నుండి ప్రారంభమైంది. ఇవి ఇనుము, ఉక్కు మొదలైన పరికరాలతో పోలిస్తే తేలికగా ఉండి ఎక్కువ రోజులు మన్నిక కలిగి తక్కువ ధరకు లభిస్తున్నందువల్ల, అలాగే వాటి నిర్వహణ కూడా చాలా అనుకూలంగా ఉండటం వల్ల రైతులలో మంచి అవగాహన కలిగి వీటి వాడుక రోజురోజుకు పెరుగుతున్నది. ప్రపంచ వాణిజ్య సరళీకృత విధానాలను అనుసరించి వివిధ దేశాలతో పోటీ ఎదుర్కోవాలంటే మనం కూడా అధిక దిగుబడులతో పాటు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పండించాల్సిన అవసరం ఎంతో ఉంది. దీనికి గాను ప్లాస్టిక్ వాడకం ఎంతో ప్రాచుర్యం పొందింది. వీటి వలన నీటి ఆదాతో పాటు నేలలో తేమ ఆవిరి కాకుండా చూసి నాణ్యమైన అధిక ఉత్పత్తులను పొందవచ్చు. అలాగే పంటలకు అనుకూలంగా లేని వాతావరణ పరిస్థితుల్లో కూడా పంటను పండించవచ్చు. ఇంకా పంట నిల్వకు కూడా వీటి పాత్ర ఎంతో ఉంది. కనుక ప్లాస్టిక్ పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండటమే కాకుండా మానవుని దైనందిన జీవిత అవసరాలకు ఎంతో తోడ్పాటు అవుతున్నవి. సూక్ష్మ సాగునీటికి తోడ్పడే బిందు అలాగే తుంపర సేద్య పరికరాలు, ప్లాస్టిక్ మల్చింగ్కు వాడే షీట్లు, హరిత గృహాలకు అలాగే లోటెన్నల్స్కు వాడే పైకప్పు షీట్లు, షేడ్ నెట్లు, అలాగే వడగండ్లను నిరోధించే నెట్లు, చెరువులు, కుంటలు అలాగే కాలువలకు లైనింగ్ చేసే అగ్రి ఫిల్మ్లు, నీటిపారుదలకు ఉపయోగించే పైపులు, గొట్టపు బావులు, కేసింగ్ పైపులు, సస్యరక్షణ పరికరాలు, ప్లాస్టిక్ నీటి తొట్టులు, గాదెలు, పూల కుండీలు, ఎరువుల సంచులు, నర్సరీ మొక్కల కవర్లు, పాలు, కూరగాయలు అలాగే పండ్ల ప్యాకింగ్ సంచులు మొదలైనవి. వ్యవసాయ అలాగే ఉద్యానవన సేద్య విభాగాల్లో ప్లాస్టిక్స్, బిందు అలాగే తుంపర సేద్యాలతో పాటు మల్చింగ్, హరిత గృహాలు అలాగే కుంటలు, కాలువలకు లైనింగ్ చేసే అగ్రి ఫిల్మ్లు ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొక్కల చుట్టూ ఉండే వేళ్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పి ఉంచడాన్ని మల్చింగ్ అంటారు. పూర్వం ఈ పద్ధతికి వరి పొట్టు, రంపపు పొట్టు, చెరకు పిప్పి, ఎండిన ఆకులు అలాగే చిన్న చిన్న గులకరాళ్ళు మొదలైనవి వాడేవారు. కానీ వీటి వినియోగం ఇతర అనుబంధ సంస్థలలో ఉన్నందువల్ల, అలాగే వాటి లభ్యత రాను రాను తగ్గుతున్నందువల్ల ప్లాస్టిక్ షీట్తో మల్చింగ్ చేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్లాస్టిక్ షీట్తో మొక్క చుట్టూరా కప్పి ఉంచడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అని అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభాలను చూసినట్లయితే, మొక్కల చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ రకాల పరిమితులు గల పంటలకు 30 నుండి 40% వరకు నీటి ఆదా అవుతుంది. ఇంకా దీనిని బిందు సేద్య పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20% నీరు ఆదా అవుతుంది. తద్వారా పంటలకు 2 నుంచి 3 నీటి తడులు ఆదా అవుతాయి. సూక్ష్మరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక 85% వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది. వర్షపు నీరు నేరుగా భూమిపైన పడకుండా నివారించడం వల్ల మట్టి కోతను నివారించి భూసారాన్ని పరిరక్షించవచ్చు. మొక్క చుట్టూ సూక్ష్మ వాతావరణ పరిస్థితులను కలగజేస్తూ నేల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా నేలలో ఉండే సూక్ష్మజీవుల చర్య అధికమై నేల నిర్మాణాన్ని వృద్ధి చేస్తూ మొక్కలకు అన్ని పోషక పదార్థాలు అందేలా చేస్తుంది. పారదర్శక ఫిలింలను వేసవిలో భూమిపై పరిచి సూర్యరశ్మిని లోనికి ప్రసరింపజేసి భూమిలోని క్రిమి కీటకాదులను, తెగుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను నేల సోలరైజేషన్ అని అంటారు. నేలలో వేసిన ఎరువులు భూమి లోపలి పొరలోనికి వెళ్లకుండా నివారించడం వల్ల, అలాగే కలుపు నివారణ జరిగి క్రిమి సంహారక మందులు ఆవశ్యకత తగ్గి ఎరువులు అలాగే క్రిమి సంహారక మందుల ఆదా జరుగుతుంది. తద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. మొక్కలకు వాటి జీవితకాలమంతా అనుకూల సూక్ష్మ

వాతావరణ పరిస్థితులు కలగటం వలన పంట ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. భూమిలో ఎల్లప్పుడూ తేమ నిల్వ ఉండటం వల్ల నేల గుల్లబారి, వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల నీరు, ఎరువులు భూమి లోపలికి పొరలో నుండి కూడా మొక్కలకు అధికంగా లభ్యమవుతాయి. దీనివల్ల పంట కాలం తర్వాత నేల తయారీకి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. కావున మల్చింగ్ ఆరుతడి పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మల్చి షీట్లు అతినీల లోహిత, అలాగే పరారుణ కిరణాలకు తట్టుకునే విధంగా రసాయన శుద్ధి ద్వారా తయారు చేయడం వల్ల వీటి మన్నిక కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ, వెండి రంగు, అలాగే రెండు వైపులా వేరువేరు రంగులు గలవి కూడా లభిస్తాయి. నలుపు, తెలుపు, నలుపు, పసుపు, అలాగే నలుపు, వెండి రంగు గలవి. ఒక్కొక్క రంగు షీటు ఒక్కొక్క పంటకు, అలాగే వివిధ కాలాలలో ఉపయోగించవలసి ఉంటుంది. ఉదాహరణకు టమోటోలో ఎరుపు, నలుపు, అలాగే ఆకుపచ్చ మల్చి షీటు వాడటం వల్ల తెలుపు, వెండి రంగు, అలాగే పారదర్శక షీట్ల కంటే నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు. అలాగే సిమ్లా మిర్చిలో ఎరుపు రంగుది తెలుపు రంగు కంటే, క్యాలీఫ్లవర్లో నలుపుది తెలుపు రంగు కంటే, అలాగే క్యాబేజీలో పసుపు రంగుది ఆకుపచ్చ రంగు కంటే అధిక దిగుబడులు వస్తాయి. కొబ్బరి చెట్లకు వెండి రంగు మల్చి షీట్లను కాండానికి తొడిగితే మువ్వ పురుగు తాకిడిని నివారించవచ్చు. అదేవిధంగా వేసవి కాలంలో తెలుపు రంగు షీటును, శీతాకాలంలో నలుపు రంగు షీటును వాడాలి. మొక్కల గింజలు మొలకెత్తడానికి పలుచటి నలుపు రంగు మల్చింగ్ షీట్లను వాడాలి.

పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. రేపటి కోసం ఎల్లుండి కోసం పనులు వాయిదా వేయకూడదు. వదంతులు వినవద్దు, ఒకవేళ వినవలసి వస్తే వాటిని నమ్మవద్దు అంటారు గాంధీజీ. లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం అంటారు గౌతమ బుద్ధుడు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన

0: ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పైన పడి ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
0: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఎయిర్పోర్ట్ మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కలి దగ్గర నుంచి చెంబరం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలా చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే విధంగా, అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

0: మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
1: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర
0: రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం వాగ్గేయకారుల సాహిత్యం, దేవీకృతుల వైభవం ఈ అంశం గురించి శ్రీమతి సి జ్యోతిర్మయ్య గారి ప్రసంగం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30

నిమిషాలకు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచి ఉత్తరాల ద్వారా మేరుగోరిన సినిమా పాటలు. చిత్రాంజలి తెలుగు ఫిలిం గీతాలు 9:30. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 నుండి వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి 12:30. ఇక 12:40 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 5:00 సౌందర్య తపస్వి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి రూపకం ప్రసారమవుతుంది. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక. 6:00 ప్రసార వివరాలు. సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరుకోరిన సినిమా పాటలు 6:25 కుటుంబ సంక్షేమ గీతం 7:00 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కడప కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో అన్నింట మహిళా భద్రత కల్పించటం మన బాధ్యత. ఈ అంశం గురించి శ్రీ మురహరి ఆనందరావు గారి ప్రసంగం వింటారు. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. ఇక 8:45 హిందీలో వార్తలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక 10:00 ఏకచిత్రగానంలో తోడు నీడ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఆపాద మధురాలు అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో వార్తలు. 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలింతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం లలిత గీతం.

మల్లాది స్వాతి ఆలపిస్తున్న లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయలు విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయలు విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టుల్లో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్

రాజధాని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్ నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించారు.

అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్దిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాచే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి నెల 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్, భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లినరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంతో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలనా రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2వ పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3వ పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉపవ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-11-7800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా

ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్, బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 28వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకుముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కాంతరేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం వాగ్గేయకారుల సాహిత్యం, దేవీకృతుల వైభవం ఈ అంశం గురించి శ్రీమతి సి జ్యోతిర్మయ్య గారి ప్రసంగం. చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్.

0: చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సూర్యుని లేలేత కిరణాలు పుడమితల్లిని తాకి తాకగానే అందమైన పూలు దర్శనమిస్తున్నాయి. రంగురంగుల పుష్పాలను మనకు అందిస్తున్నాయి. అవన్నీ తమ సర్వస్వాన్ని భగవంతునికే సమర్పిస్తున్నాయి. ఏ ప్రతిఫలం ఆశించకుండానే తరలు తీయటి ఫలాలను అందిస్తున్నాయి. మరి మనం వాటి నుండి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. అది మాని ప్రకృతికే హాని తలపెడుతున్నాడు మానవుడు. ప్రకృతి వికటిస్తే తట్టుకోవడం మన తరం కాదని ప్రకృతి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. మరి ఆ ప్రకృతిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి ముందున్న తక్షణ కర్తవ్యం.

ఆనాటి బంధం ఏనాటిదో చిత్రం నుండి పి సుశీల ఆలపించిన గీతం అది. ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో. ఇప్పుడు వినండి పత్రికా సమాచారం. రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడిగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్యమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, తుంగభద్రా నదీ తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్రా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులు ట్రాఫిక్తో అస్తవ్యస్తంగా మారాయి. మహాశివరాత్రిని తలపించేలా శ్రీశైల క్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక సెలవు రోజులు రావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు సుమారు 50,000 మంది వరకు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారుల అంచనా. శనివారం రాత్రి వరకు క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆదివారం గర్భాలయ స్పర్శ దర్శనం కోసం క్యూలైన్లలో నిరీక్షించారు. ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారే కాకుండా సిఫారసులతో వచ్చిన వారికి కూడా వీఐపీ బ్రేక్ స్పర్శ దర్శన టికెట్లు మంజూరు చేశారు. సుమారు 3,000 మంది వరకు ఆదివారం ఉదయం స్పర్శ దర్శనం కోసం కంపార్ట్మెంట్ల క్యూలైన్లలో సుమారు 4 గంటల పాటు వేచి ఉండవలసి వచ్చింది. అప్పటికప్పుడు వచ్చిన సిఫారసులతో టికెట్లు పొందిన వీఐపీలు ఎక్కువ మంది ఉండటంతో వారు కూడా దర్శనం కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కిరాణం దుకాణాల్లో గుట్కాలను అమ్మితే కేసులు నమోదు చేస్తామని సి బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని పోలకల్ ముడుమాల గ్రామాల్లో కిరాణా షాపులను తనిఖీ చేశారు. గుట్కా మత్తు పానీయాలకు సంబంధించినవి విక్రయిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగేవారిపై కేసు నమోదు చేసి జైలు శిక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించారు. రౌడీ షీటర్ల సత్ప్రవర్తనను కలిగి జీవించాలని, చట్టాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు ఈఎఫ్ ఫారాలు వెంటనే బీఎల్ఓలకు సమర్పించాలని కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి నగరపాలక కమిషనర్ చల్లా ఓబ్లేస్ అన్నారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలో రెండో రోజు నిర్వహించిన సర్ ప్రత్యేక శిబిరాలను ఆయన పరిశీలించారు. ఆర్వో మాట్లాడుతూ పూరించిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు సమర్పించి సర్ ప్రక్రియను సహకరించాలన్నారు. శని ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాలకు అనూహ్య స్పందన లభించిందన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుందని అన్నారు. ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే, అందిన బీఎల్ఓలకి సమర్పించకపోతే వెంటనే బీఎల్ఓని సంప్రదించి ఓటును పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్ ప్రక్రియ రెండు రోజులు మాత్రమే ఉందని, వేగం పెంచాలని పాణ్యం నియోజకవర్గం ఆర్వో కర్నూలు జేసీ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం కల్లూరు అర్బన్ పరిధిలోని అబ్బాస్నగర్, కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, షరీఫ్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సర్ ప్రత్యేక శిబిరాలను జేసీ ఆకస్మికంగా పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు బీఎల్ఓలకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఏఈఆర్ఓ బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ వేగవంతం చేసి ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదులు, పేరు, చిరునామా, సవరణల దరఖాస్తులను సకాలంలో స్వీకరించి త్వరితగతిన పరిశీలించి నిర్దిష్ట గడువులోపు డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఏఎస్డీ పరిశీలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు డూప్లికేట్ నమోదులను క్షేత్రస్థాయిలో ధృవీకరించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కల్లూరు ఏఈఆర్ఓ కె ఆంజనేయులు, పాణ్యం ఎలక్షన్ డీటీ అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విద్యుత్ లైన్ల ఆధునీకరణ పనుల్లో భాగంగా నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కర్నూలు టౌన్ ఈఈ టి శేషాద్రి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈరోజు బి క్యాంప్ సెక్షన్ పరిధిలోని జయరాం నగర్, నంద్యాల చెక్పోస్టు ప్రాంతాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. పాతనగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు మొత్తం 25 మందికి సీఐ మారుతి శంకర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి ప్రదర్శించిన విరమణ సాంఘిక నాటిక ప్రస్తుత సమాజ స్థితిగతులకు అద్దం పడుతూ ప్రేక్షకులను ఆలోచింపచేసేలా సాగింది. టీజీవీ కళాక్షేత్రం కళాకారుల ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ నాటిక సగటు ఉద్యోగుల జీవన ప్రమాణాలను చెబుతూ మధ్యతరగతి కుటుంబాల్లో నిత్యం ఎదురయ్యే సమస్యలను ఎత్తిచూపారు. ప్రముఖ నాటక రచయిత గోవిందరాజులు, నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు ప్రముఖ సాంఘిక నాటిక దర్శకుడు జంగం ధర్మారావు దర్శకత్వం వహించారు. ఈ నాటకంలో వివిధ సన్నివేశాలు నిత్యం మన చుట్టూ ఉన్న కుటుంబాల్లో జరిగేలా తలపిస్తాయి. ముఖ్యంగా కొన్ని పాత్రల సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అమాయకంగా మోసపోయే పాత్రల తీరును కడుపుబ్బా నవ్వించాయి. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబలయ్య మాట్లాడుతూ, చాలా కాలంగా టీజీవీ కళాక్షేత్రంలో బయట సంస్థలను ఆహ్వానించి సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తున్నామని, పదేళ్లుగా ఇదే పరిస్థితి ఉండగా ప్రస్తుతం టీజీవీ కళాక్షేత్రం కళాకారులే విరమణ నాటికను ఎంపిక చేసుకుని ప్రేక్షకుల ముందుకు తేవటం విశేషమని చెప్పారు.

0: వైజాగ్ లో జులై 15వ తేదీన ప్రారంభం కానున్న సౌత్ జోన్ పోటీలకు పత్తికుండ విద్యార్థిని ఎస్ ముబీనా ఎంపికయ్యారు. ఈ నెల 5 నుండి 11 వరకు చిత్తూరు జిల్లాలో వాయిల్పాడులో అండర్ 19 అంతర్జిల్లా క్రికెట్ టోర్నీలో కర్నూలు జిల్లా జట్టుకు ముబీనా ప్రాతినిధ్యం వహించారు. ఈ పోటీల్లోనే ఆల్రౌండర్గా కాకుండా బౌలింగ్లో ఉత్తమ ప్రతిభతో 4 వికెట్లు తీశారు. గుంటూరులోని గౌరవయ్య కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ అక్కడే శుభం అసోసియేషన్ తరపున క్రికెట్లో శిక్షణ తీసుకున్నారు. పత్తికొండలో తోపుబండి వ్యాపారం చేసుకుంటున్న తల్లి ఎం ఖాజాబీ చిన్నతనం నుండి తన కూతురుకు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తిని గమనించి విద్యార్థినిని ప్రోత్సహించారు. తమ కూతురు ముబీనా వైజాగ్లో జరిగే సౌత్ జోన్ క్రికెట్ పోటీల్లో ఆడటం గురించి తల్లి ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
3: ఆర్బీఐ అంటుంది
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: ఏక్ ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇಂದುಕು ಅರ್ಹತ ಸಾಧಿಸಿದರು. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು అందించబడ్డాయి. ఈ రోజే ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455555 నెంబర్కు కాల్ చేయండి.
1: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి వాగ్గేయకారుల సాహిత్యం, దేవీకృతుల వైభవం. ఈ అంశం గురించి శ్రీమతి సి జ్యోతిర్మయ్ గారి ప్రసంగం.
2: శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం, అర్చనం వందనం దాస్యం, సఖ్యమాత్వ నివేదనం అని శ్రీమద్భాగవతం నవవిధ భక్తి మార్గాలని ఉద్బోధిస్తున్నది. భగవంతుణ్ణి చేరుకోవడానికి భక్తి మార్గం సులభం, శ్రేష్టతమం కూడా. అందుకే మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అన్న ఆర్యోక్తి మానవులకు శిరోధార్యం. భారతీయ సంగీత చరిత్రలో ఎందరో వాగ్గేయకారులు తమ సంగీత రచనలతో ఈ భక్తి మార్గాన్ని అనుసరించి తరించారు. ముఖ్యంగా మన కర్ణాటక సంగీత ప్రపంచంలో అన్నమయ్య, రామదాసు, పురంధరదాసు, శ్యామశాస్త్రి, త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, స్వాతి తిరునాళ్, మైసూరు వాసుదేవాచార్, ముత్తయ్య భాగవతార్, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం వంటి మహావాగ్గేయకారులందరూ తమ తమ ఇష్టదైవాలను స్తుతించి వేల సంఖ్యలో సంగీత రచనలు చేసినప్పటికీ ప్రత్యేకంగా అమ్మవారిపై చేసిన దేవీ కీర్తనలు నేటికీ సాటిలేని మేటి రచనలుగా ప్రసిద్ధిగాంచాయి. వీరందరిలో అత్యధిక సంఖ్యలో అని చెప్పటం కంటే తన రచనలన్నింటినీ అమ్మవారిపైననే రచించి, కీర్తించి, అర్చించి తరించిన మహనీయులు శ్రీ శ్యామశాస్త్రుల వారు. శంకరాచార్యుల వారి వల్ల ప్రసాదింపబడిన బంగారు కామాక్షి విగ్రహానికి అనునిత్యం పూజాది కైంకర్యాలు నిర్వహించే అదృష్టం శ్యామశాస్త్రుల వారికి సాంప్రదాయంగా, వంశపారంపర్యంగా లభించింది. శ్యామశాస్త్రుల వారి జీవన విధానం కూడా ఆధ్యాత్మిక చింతనతో ఆర్భాటాలు లేని ఉత్తమ శైలిలో ఉండేది. కామాక్షి అమ్మవారిపై వీరికున్న భక్తి అపారం. శ్యామశాస్త్రి కామాక్షి అమ్మవారితో మాట్లాడుతుంటే కుమారుడు తన తల్లితో కష్టసుఖాలను చెప్పుకుంటున్నట్లే ఉండేదని వీరి వంశీయులు పేర్కొంటారు. అమ్మవారే స్వయంగా ప్రత్యక్షమై వీరితో సంభాషించేవారని, ముఖ్యంగా శుక్రవారపు పూజా సమయాల్లో భక్తి పారవశ్యం చెందిన శ్యామశాస్త్రుల వారి నుండి అద్భుతమైన రచనలు వెలువడుతుండేవని ప్రతీతి. శ్రీ శ్యామశాస్త్రుల వారికి ఆనంద భైరవి రాగమన్నా, మిశ్రచాపు తాళమన్నా ఎంతో మక్కువ. అందుకే ఈ రెండింటిని వీరి సొత్తుగా చెప్తారు. మరివేరే దిక్కెవరమ్మ అని ఆనంద భైరవి రాగంలో చాపుతాళంలో అమర్చిన ఈ కృతిని పరిశీలిస్తే వీరికి సంగీత సాహిత్యాల్లో ఉన్న పాండిత్యం, భాషపై ఉన్న పట్టు అర్థమవుతాయి.

అట్లే సావేరి రాగంలో శంకరి శంకురు చంద్రముఖి అనే రచనల్లో సరోజదళనేత్రి హిమగిరి పుత్రి అనే సాహిత్యం కలిగిన శంకరాభరణ రాగకృతుల్లో అమ్మవారిని పలు విధాలుగా సంబోధిస్తారు శ్యామశాస్త్రి.

ఇలా తన కృతిలో వరదాయకి, పురాణి, సుఖపాణి, మధుకరవేణి, సామగాన వినోదిని, సుఖ శ్యామలాదేవి, మీననేత్రి, సంకటహారిణి, చంద్రముఖి, అఖిలాండేశ్వరి, ఈ విధంగా అనేక పేర్లతో అద్భుతంగా కీర్తించారు శ్యామశాస్త్రులు వారు. వీరు ఒకసారి మధురై క్షేత్రాన్ని సందర్శించి అక్కడ మీనాక్షిదేవిని దర్శించుకొని భక్తి పారవశ్యంతో ఆ అంబపై 9 కృతులను రచించారు. ఈ కృతులనే నవరత్నమాలిక అంటారు. సార్థక నామధేయంతో ఇవి భక్తి సంగీత పరంగా కూడా గొప్ప అమూల్యమైన మణిరత్నాలు. తమ ఇలవేల్పోయినటువంటి కామాక్షిదేవిని సహోదరి అంటే ఇంటి ఆడపడుచుగా వర్ణిస్తూ శ్యామశాస్త్రి శ్యామకృష్ణ సోదరి అని, శ్యామకృష్ణ సహోదరి అని కామాక్షిదేవిని స్వనామముద్రతో ఆరాధించారు. రాగాలను దేవీ రూపాలుగా, ఉన్నతమైన స్త్రీమూర్తులుగా శ్యామశాస్త్రులు వారు కొలిచినట్లు కనిపిస్తుంది. అందుకే ఆనందభైరవి, భైరవి, కళ్యాణి, చింతామణి, లలిత, పూర్వీ కళ్యాణి వంటి ప్రసిద్ధ అపూర్వ రాగాలను కూడా ఆయన తన కృతుల్లో వాడారు. సంగీత త్రిమూర్తుల్లో రెండవ వారు శ్రీ త్యాగరాజస్వామి. సంగీతం, సాహిత్యం, భక్తి ఈ త్రివేణి సంగమమే త్యాగరాజ కృతుల సమగ్ర స్వరూపం. శ్రీరామస్తుతిగా రచనలు చేసిన శ్రీ త్యాగయ్య కొన్ని రచనల్లో తన అంతరంగంలోని సీతమ్మను ఎంతో కమనీయంగా చిత్రీకరించారు. మా

చేపట్టగా అంటారు ఒక సందర్భంలో. ఓ శ్రీరామ, మా జానకి నిన్ను చేపట్టినందునే నీకు రావణారి అనే యశస్సు కలిగిందయ్యా అని అద్భుతంగా తన కృతుల్లో పొందుపరిచారు త్యాగయ్య. అట్లే సరియవరే శ్రీజానకి నీ సరి ఎవ్వరే అని శ్రీరంజని రాగంలో మరొక కృతిలో ఆ సీతమ్మ తల్లిని కీర్తిస్తారు. త్యాగయ్య నిజ జీవితంలో కూడా ఆయన తల్లి కుమార్తెల పేర్లు రెండూనూ సీతమ్మే కావడం గమనార్హం. త్యాగయ్య రచించిన అనేక బృంద కృతుల్లో తిరువత్తూరులో నెలకొన్న త్రిపుర సుందరి అమ్మవారిపై 5 కృతులు తిరువత్తూరు పంచరత్నాలుగా, తులసీ అమ్మవారిపై రచించిన 5 కృతులు తులసీ పంచరత్నాలుగా ఎంతగానో పేరొందాయి. ఇక 1775 ప్రాంతంలో జన్మించిన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు సంగీత త్రిమూర్తుల్లో వయసులో చిన్నవారు. కర్ణాటక సంగీత నిధికి అమూల్యమైన తన సంగీత రచనా నిధి నిక్షేపాలను చేర్చి భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానుభావులు శ్రీ ముత్తుస్వామి దీక్షితులు. వీరికి తమ సమకాలీకులైన శ్యామశాస్త్రుల వారే దేవి భక్తిని, అట్లే శ్రీవిద్యా మంత్రోపదేశాన్ని ప్రసాదించారని చెప్తారు. దక్షిణ భారతదేశంలోని తంజావూరు సమీపాన గల తిరువారూర్ వీరి జన్మస్థలం. ఈ స్థలాన్ని శ్రీపురమని, కమలాపురం అని కూడా పిలుస్తారు. అక్కడ శ్రీ త్యాగరాజేశ్వరుని ఆలయం, శ్రీ కమలాంబ ఆలయాలు ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు. ఇదే పుణ్యక్షేత్రంలో బాల్యం నుంచి తిరుగాడిన దీక్షితుల వారు అమ్మవారి నుండి స్ఫూర్తిని పొంది ఆ తల్లిని స్తుతిస్తూ అనేక కృతులను అద్భుతంగా అపూర్వంగా రచించారు. ఆనందామృతకర్షిణి, అమృతవర్షిణి అని అమృతవర్షిణి రాగంలో కీర్తిస్తూ, అట్లాగే కంజద

అలాగే కళ్యాణి రాగంలో శివకామేశ్వరి, పూర్వీ కళ్యాణిలో మీనాక్షి మేముదం దేహి వంటి అపురూప కృతులు గురుగుహ మకుటంతో సంస్కృత భాషలో ఉన్నతంగా ఉత్కృష్టంగా రచించబడ్డాయి. ఇవి కాకుండా

శ్రీ కమలాంబ నవావరణ కృతులు, శ్రీ అభయాంబ నవావరణ కృతులు, శ్రీ నీలోత్పలాంబ నవావరణ కృతులు దీక్షితుల వారి సంగీత సాహిత్య సంస్కృత పాండిత్యాలకు మణిదర్పణాలుగా నిలిచాయి. అమ్మవారిపై దీక్షితర్కున్న భక్తి, దేవీతత్వం, ఉపాసన మొదలైన అంశాలపై వీరికున్న అవగాహన ఎంతో గొప్పవి. నవావరణ కీర్తనలో శ్రీమాత యొక్క నవావరణ పూజా పద్ధతిని వివరంగా సూచించారు శ్రీ ముత్తుస్వామి దీక్షితులు. శ్రీవిద్య అనేది రహస్య విద్య, దీనిని గురుముఖంగా గ్రహించాలి. ఈ రహస్య విద్యను యోగశాస్త్రంతో సమన్వయం చేసి వాటికి చక్కటి సంగీత సాహిత్యాలను మేళవించి వీటిని విశేషంగా పొందుపరిచారు శ్రీ దీక్షితారు. ఈ నవావరణ కృతులను పరాశక్తి యందు నిలిపి భక్తిభావంతో శ్రీవిద్య ఉపాసనగా భావించి గాయకులు, సంగీతజ్ఞులు పరదేవతను నాదాత్మికంగా, స్వరాత్మికంగా, రాగాత్మికంగా, లయాత్మికంగా, భావాత్మకంగా గానం చేస్తే తద్వారా సంగీత జ్ఞానం, భక్తి, ఆధ్యాత్మిక ప్రకృతి అలవడి ఐహికాముష్మిక ఫలములు కలిగి సకల సౌభాగ్యాలతో అలరారుతారనేది ఏమాత్రం అతిశయోక్తి కాదు. సంగీత త్రిమూర్తుల తర్వాత దాదాపుగా అంతటి స్థాయిని పొందిన వాగ్గేయకారులు శ్రీ స్వాతి తిరునాళ్ మహారాజు. ఉన్నతమైన రాజవంశంలో జన్మించి కళాభివృద్ధికి దోహదం చేస్తూ పండితులను పోషించడంతో పాటు స్వయంగా కళారూపాలెన్నింటిలోనో అత్యంత ప్రావీణ్యాన్ని పొంది వాగ్గేయకానిగా చరిత్ర ప్రసిద్ధులైనారు శ్రీ స్వాతి తిరునాళ్. తన సంగీత రచనల్లో పద్మనాభ, కమలనాభ, సరసిజనాభ వంటి పర్యాయ ముద్రలు వాడారు.

అని కానడ రాగంలో రచించిన ఈ కృతి ఎంతో హృదయంగా అందంగా రచించబడింది. వీరు తన ఇష్ట దేవతామూర్తి అయిన ఆ జగజ్జననిపై 9 కీర్తనలను నవరత్నమాలిక నవరాత్రి కృతులు పేరుతో రచించారు. తిరువాన్కూరు దసరా మహోత్సవాలలో జరిగే దేవీ నవరాత్రుల్లో నాటి నుండి నేటి వరకు సంప్రదాయానుసారంగా ఇవి పాడబడుతూనే ఉన్నాయి. ఇలా 9 రోజులు రోజుకొకటి క్రమంగా 9 కృతులు బృందంగా గానం చేయడం సంప్రదాయాన్ని గౌరవించే మన భారతీయ సంస్కృతికి నిదర్శనం. ఈ కృతుల్లో వాగ్గేయకారముద్ర, చక్కటి తాళగతులు, సమ అతీత అనాగత గ్రహాలు, యతి ప్రాస అలంకారాది విశేషాలు కలిగి శుద్ధ సూచిత మిశ్ర స్వరాక్షరాలతో మిళితమై సంగీత సాహిత్య పరంగా వినటానికి అద్భుతంగా ఉంటాయి. సంగీత త్రిమూర్తుల నుండి ప్రేరణ పొంది ఆ మువ్వురి సంగీత రచనాశైలిని కలగలిసిన మరొక వాగ్గేయకారుడు శ్రీ హరికేశ నల్లూరు ముత్తయ్య భాగవతార్. వీరు సంస్కృతాంధ్ర భాషల్లో చేసిన దేవీ కృతులు కీరవాణి రాగంలో అంబవాణి నన్ను ఆదరింపవే, అమృతవర్షిణి రాగంలో సుధామయీ సుధానిదే సోమశరేక్షుకోదండే, సుధామయీ సుధానిదే సోమశరే

అట్లే శుద్ధధన్యాసి రాగంలో హిమగిరి తనయే, విజయనాగరి రాగంలో విజయాంబికే విమలాత్మకే మొదలైన కృతులు ఎంతో ఖ్యాతిగాంచాయి. కర్ణాటక సంగీత రత్నత్రయంలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి కుమారుడి శ్రీ సుబ్బరాయ శాస్త్రి, జగద్విఖ్యాతుడైన తండ్రికి సుప్రసిద్ధుడైన కుమారుడు శ్రీ సుబ్బరాయ శాస్త్రి. ముందుగా శ్యామశాస్త్రి వద్ద, ఆ తర్వాత త్యాగయ్య వద్ద సంగీతాన్ని అభ్యసించిన మహద్భాగ్యం ఒక్క సుబ్బరాయ శాస్త్రికే కలిగింది. గాయకునిగా, వాగ్గేయకారునిగా తమ అమూల్యమైన రచనలతో కర్ణాటక సంగీత ప్రాచుర్యానికి మరింత విస్తృతిని చేకూర్చిన ధన్యజీవి. వీరి కృతుల్లో రాగ చిత్రీకరణ కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది. మేగడ రాగంలో శంకరి నీవని అని, రీతిగౌళ రాగంలో జననీ నినువిన వంటి కృతులు సుబ్బరాయ శాస్త్రి సంగీత లోకానికి సమర్పించిన అమూల్యమైన కానుకలుగా చెప్పవచ్చును. ఇదే కోవలో మైసూర్ వాసుదేవాచారి, జిఎన్ బాలసుబ్రహ్మణ్యం వంటి ఆధునిక వాగ్గేయకారులు ఎన్నో అమూల్యమైన దేవీ వైభవ కృతులను ఉన్నతంగా రచించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఇలా సంగీత చరిత్రలో ఎందరో వాగ్గేయకారులు తమ సంగీత

0: తదితర రచనా కుసుమాలతో దేవీ వైభవాన్ని వేణోళ్ళ ధ్యానించి కీర్తించి తరించారు. ఆ మహనీయులందరినీ వారి రచనల ద్వారా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.
1: మీరింతవరకు వాగ్గేయకరుల సాహిత్యం, దేవీకృతుల వైభవం ఈ అంశం గురించి శ్రీమతి సి జ్యోతిర్మయి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: లెజెండ్ చిత్రం కోసం ఎంఎం మానసి ఆలపించిన గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత నిర్వహణలో. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుళ్ళ
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఈవేళ పార్టీ కావాలంటే
4: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
3: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
4: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితో

0: ను షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచి చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
2: ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ప్రకటనలు విన్నారు, ఇప్పుడు వినండి చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత గల అంశాలు. ఈరోజు జులై 13వ తేదీ, ప్రపంచ రాక్ సంగీత దినోత్సవం. ఈరోజు ఏ దేశమైనా ఏ రకమైన సంగీతానికి అనంతమైన శక్తి ఉంది. ఇది మనసులను కరిగిస్తుంది, హృదయాలను కదిలిస్తుంది, మనుషులను కలుపుతుంది. పశ్చిమ దేశాల్లో రాక్ సంగీతం రాజ్యమేలుతోంది. ఆ రాక్ సంగీత ప్రపంచ దినోత్సవాన్ని ఏటా 13వ తేదీన జరుపుతారు. ఈ దినం ఎలా ప్రాధాన్యత సంతరించుకుందో తెలుసుకుందాం. ఇథియోపియా దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు లైఫ్ ఎయిడ్ అనే రాక్ సంగీత విభావరి 1985 జులై 13వ తేదీన జరిగింది. దానికి బాబ్ గెల్డాఫ్, మిగ్డే యురే అనే వాళ్ల విధులు నిధుల వసూలుకు ఏర్పాటు చేశారు. ఫిలాడెల్ఫియా విభావరికి 99,000 మంది, లండన్లో 82,000 మంది హాజరు కాగా సుమారు $60 మిలియన్ వసూలైంది. ఆ రాక్ సంగీత విభావరి విజయవంతంగా జరిగిన జులై 13న ప్రతి ఏటా ప్రపంచ రాక్ సంగీత దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఈరోజు 1974 జులై 13వ తేదీన ఇండియా తన మొట్టమొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ను ఇంగ్లండ్లో ఆడింది. ఇవి చరిత్రలో ఈరోజు ప్రత్యేకతలు. ఇక ఆరోగ్యపరంగా మనం పండ్లను తింటూ ఉంటాం, మరి విదేశీ పండ్లు కూడా ఈ మధ్య మన దేశంలో చోటు చేసుకుంటున్నాయి. వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీవీ, డ్రాగన్, స్టార్, అలాగే ఫ్యాషన్ ఫ్రూట్స్, బ్లూబెర్రీ, అవకాడో, ఒకప్పుడు ఇవన్నీ కూడా విదేశాలకే పరిమితం. కానీ ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో కూడా విరివిగా పండుతూ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే మన పండ్లలో లేని పోషకాలు ఈ పండ్లలో ఉంటాయా? వీటిని తినటం వల్ల మనకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా దక్కుతాయా అన్న విషయాలు తెలుసుకుందాం. చక్కెర మోతాదులు తక్కువగా ఉండటం, కొత్త తనం, ఈ విదేశీ వంగడాల పట్ల ఎక్కువ మక్కువ కనపరుస్తూ ఉండటం వల్ల రెస్టారెంట్లలో స్మూతీలు, పండ్ల రసాలు, ఐస్ క్రీమ్స్లో వీటి వాడకం పెరిగింది. దేశీయ పండ్లతో పోలిస్తే ఈ విదేశీ పండ్ల ఖరీదు కూడా కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయా అన్న ఆలోచనతో వీటి మీద ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ పండ్లు ఖచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే వీటన్నింటిలో పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. అయితే మన పండ్లలో దొరకని పోషకాలు వీటిలో దొరుకుతాయి అనుకోవడం అపోహ మాత్రమే. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు మన పండ్లలో కూడా విరివిగా లభిస్తున్నాయి. డ్రాగన్, లిచ్చీలలో సి విటమిన్తో పాటు కాపర్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి. అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టేవాళ్లు అవకాడో శాండ్విచ్, స్ప్రైట్లను ఎంచుకోవచ్చు. కీటో డైట్ అనుసరించేవారు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. డ్రాగన్, రాంబూటాన్, స్టార్ ఫ్రూట్స్లలో చక్కెరలు తక్కువ కాబట్టి మధుమేహాలు ఈ పండ్లలో రోగులు ఎంచుకోవడం జరుగుతుంది. బ్లూబెర్రీస్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచటం, క్యాన్సర్ను నివారించే ఇమ్యూనిటీ బూస్టర్స్ను ఎక్కువగా కలిగి ఉండటం ఈ పండ్లు

కలిగి ఉన్న లక్షణాలు కాబట్టి వీటిని కూడా విరివిగా తీసుకుంటున్నారు. ఫ్యాషన్ ఫ్రూట్స్లో దొరికే రోగనిరోధక శక్తిని పెంచే కారకాలు వీటిలో ఉంటున్నాయి. దీనిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డెజర్ట్స్లో, కాక్టైల్స్లో కలుపుతూ ఉంటారు వీటిని. అయితే ప్రస్తుతం ఈ పండ్లన్నింటినీ మన దేశంలోని చల్లని ప్రదేశాల్లో పండించడం మొదలుపెట్టారు. విదేశీ పండ్లను తినాలనుకోవడం తప్పు కాదు, వాటిలోని పోషకాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలన్నది కూడా మంచి ఆలోచనే. అయితే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి వాటినే తినవలసిన అవసరం కూడా లేదు. నిజానికి విదేశీ పండ్లలో దొరికే పోషకాలన్నీ మన పండ్లలో కూడా దొరుకుతున్నాయి. ఆ పండ్లకు సాటి రాగలిగే దేశీయ పండ్లన్నింటినీ మనకు ముందుగానే ఉన్నాయి. ఆయా ఋతువుల్లో పండే పండ్లన్నీ ఆయా కాలాల్లో మన ఆరోగ్యానికి రక్షణ కల్పించే పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఉదాహరణకు చలికాలంలో లిచ్చిలతో సమానంగా రేగుపండ్లు కూడా దొరుకుతాయి. డ్రాగన్లో కంటే నేల ఉసిరితో విటమిన్ సి ఇంకా ఎక్కువగా లభిస్తుంది. సీమ చింతకాయలో ఎక్కువ పీచు, విటమిన్ సి ఉంటాయి. స్టార్ ఫ్రూట్, బ్లూబెర్రీస్కు బదులుగా పసుపు రంగు ఉసిరికాయలు, వాక్కాయలు, జామకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా దొరుకుతుంది. అవకాడో బదులు అరటిపండ్లు కూడా తినచ్చు. డ్రాగన్ ఫ్రూట్కు బదులుగా జామ పండ్లు తినచ్చు. తాటి ముంజలకు, రాంబూటన్లకు అంతగా వ్యత్యాసమే ఉండదు. రెండింటిలోనూ ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు ఉంటాయి. రెండింటిలో నీటి శాతం ఎక్కువ, కాబట్టి వీటిలో ఏ పండును తిన్నా పొందే ఆరోగ్య ప్రయోజనాలు సమానంగా ఉంటాయి. జామ, సీతాఫలం, దానిమ్మ, అరటి పళ్లలో దొరికే పోషకాలు విదేశీ పండ్లలో దొరికే పోషకాలకు ఏమాత్రం తక్కువ కాదు. కాబట్టి ఎక్కువ ధర పలికే విదేశీ పండ్లకు బదులుగా అందుబాటు ధరల్లో దొరికే ప్రత్యామ్నాయ దేశీయ పండ్లను నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. విన్నారు కదా? ఇక ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ముగిస్తున్నాం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 అభిరుచిలో మళ్ళీ కలుద్దాం.

0: for suspension, not removal of PMCMs after 30 days in jail. To make a presentation on the road ahead, CDS may soon present theatrization strategy, states Hindustan Times. An editorial with the headline, Needed a New Deal in the Tribune, writes about India requiring an initiative like the Manhattan Project where best minds are put together. It refers India's private sector, if given the proper environment, is more than capable of being globally competitive. Foreign investors set to get a faster arbitration route with country-specific flexibility likely in new bilateral investment treaty taking shape, cites Financial Express. Coach Mitra app to track boarding, railway roadmap and counselling to improve passenger behaviour, reports the Indian Express. Small towns beat big cities in rooftop solar adoption, cites the Times of India. And finally, in a first-of-its-kind project, Washington may soon house India's story through immersive technology, writes the Pioneer, presenting India's contributions of its journey from Indus Valley civilization to a nation on the rise to the global audience. And with that, it's back to you, Anuja.
1: Thank you, Shagun. And in news just in, the mortal remains of the 15 Indian tourists who lost their lives in boat capsize incident near Phu Quoc Island in Vietnam will be repatriated from Ho Chi Minh City to India today via Vietnam Airlines flight VN979. The Indian Embassy in Vietnam in a social media post said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. And now before we end the bulletin, the headlines once again. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Yannick Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్ సేవలు ప్రారంభం. కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు. ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తర్వాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు

0: ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించటంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువూరు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సీ వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్నూల్ కేంద్రం. అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా రాక్షసుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సాహిత్యం, ఇళయరాజా సంగీతం వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, శివకోటి శేఖర్, పున్నా వెంకటేశం, ఈశ్వర్, బండి కృష్ణగౌడ్. అలాగే జాన్కంపేట్ మెడ్పల్లి నిజామాబాద్ నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున, నల్లగొండ చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, బ్రహ్మాచారి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, త్రిలోక్చారి, నెవాన్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయివర్షిత, సాయి రిక్విట్. మరి వీరందరి కోరికపై ఈ పాట.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
0: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
2: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్.
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: కార్యక్రమంలో తర్వాత ఒకే ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి ఆలపించిన గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. వినిపించమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. సాయినగర్ వనస్థలపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప. రేవనపల్లి గ్రామం భూదాన్ పోచంపల్లి నుండి వేణమ్మ, బాలయ్య వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరి కోసం అంటూ రాశారు. మరి వీరందరి కోరికపై ఈ పాట

0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత డ్రైవర్ రాముడు చిత్రం కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కర్తాల్ నుండి కాన్గుల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, ప్రవీణ్, నవీన్, రాహుల్, సందీప్, ప్రదీప్, డేవిడ్, వెంకటరాముడు, వెంకటస్వామి, దేవరాజు, లక్కీ, విక్కీ, సరోజమ్మ, కీర్తన, మహిమ, కళ్యాణి, చిన్నారి, ఎస్తేరి, మునెమ్మ, చంద్రకళ, మేరమ్మ, నాగమ్మ, ఆనందమ్మ. అలాగే రంగారెడ్డి జిల్లా వంపుగడ గ్రామం నుండి గంప వీరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, వెంకటమ్మ. మరి మీ అందరి కోసం ఈ పాట.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత అనూప్ రూబెన్స్ సంగీత నిర్వహణలో అశ్విన్, హరి, శ్రేయా ఘోషల్ ఆలపించిన గీతం. చిత్రం మనం వినిపించమంటున్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేలా, బన్నపురం, దశరథ్, వన్నజ, బాలనరసింహ, అలాగే రాజన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనశ్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మా. ఇక ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. వీరందరి కోరిక మేరకు ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత ముద్దుల మామయ్య చిత్రం కోసం కేవీ మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం వినిపించమంటున్నారు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, కార్తీక్, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, జోగా నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బండి కిషోర్, హరిప్రియ, అక్షర, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, భార్గవి, జోగా నర్సయ్య, లక్ష్మి, సురేష్, జందం ధనుంజయ, భాగ్య, సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, దుర్గాప్రసాద్, కృష్ణవేణి, దుర్గారావు. మరి మీరందరి కోసం ఈ పాట

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: భక్తిగీతాలు వింటారు.

ಜಗತ್ತಿನಲ್ಲಿ ಆಗಿದ್ದ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಆಗಿದ್ದ

మంగలోని అకార మకారాలు అమ్మగా సార్థకత పొందాయో కానీ అమ్మ అంటే అలివేరు మంగే స్ఫురిస్తుంది. ఆమె జగన్మాత, ఆనందదాత.

మీరింతవరకు భక్తి సుధా విన్నారు. శ్రోతలకు ఒక గమనిక. ఖతార్ ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా అలీ థానీ గారు స్వర్గస్థులైన సందర్భంగా వారికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒకరోజు సంతాప దినాన్ని ప్రకటించింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గ్రాణం చేసిన భద్రాచల రామదాసు కీర్తనలు.

0: మీరింతవరకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం చేసిన భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. ఇక వినండి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో, సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమయ్యింది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ ప్రపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాదిలాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈపీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాల సేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపరచడానికి జాతీయ పాడి అభివృద్ది బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ది సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక AI

0: ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్తమే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మ నిర్భర్తా కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపూనే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సాహబ్ నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా. ఔర్ జబ్ సహకారీ కి బాత్ ఆతీ హై సాథియో, సహకారీ క్షేత్ర మే అమూల్ నే ఏక్ అప్నీ పెహచాన్ బనా ది. అమూల్ జేసే బ్రాండ్ నే పూరీ దునియా మే గుజరాత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కి ఏక్ తాకత్ కా పరిచయ కరాయా హై, ఏక్ పెహచాన్ బనాయి.
0: సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: జో సంపూర్ణ దేశ్ కి అర్థతంత్ర కో తో గతి దే హి సక్తా హై, పరంతు 140 కరోడ్ కి ఆబాదీ కో కామ్ సన్మాన్ ఔర్ ఉన్కో సమృద్ధ బనానే కా కామ్ అగర్ సబ్సే జ్యాదా కోయి సెక్టర్ కర్ సక్తా హై తో హమారా కోఆపరేటివ్ సెక్టర్ కర్ సక్తా హై. తో మిత్రో, మే తో ఆజ్ ఆప్కా ఆహ్వాన్ కర్నా కర్నే ఆయా హూ, ఆయే సహకారితా మంత్రాలయ కే సాథ్ జుడియే ఔర్ జుడ్కర్ భారత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కో నయీ గతి, నయీ దిశా ఔర్ నయే లక్ష్య కో సిద్ధ కర్నే కే లియే హౌసలా దీజియే. యహీ మేరీ ఆప్ సభీ సే ప్రార్థనా హై.
0: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏసీఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పీఏసీఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకేచోట అన్ని సేవలు అందించేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
2: 3 బహురాజ్య సహకారీ సమితి బనాయి హే, ఏక్ ఎక్స్పోర్ట్ కే లియే, ఏక్ బీజ్ కే లియే ఔర్ ఏక్ ఆర్గానిక్ కే సర్టిఫికేషన్, బ్రాండింగ్ ఔర్ మార్కెటింగ్. మే పూరే విశ్వాస్ కే సాథ్ కే సక్తా హూ, యే తీనో సమితియా ఆనే వాలే దినో మే జిస్ తరహ సే హమారే కోఆపరేటివ్ కే ఆజ్ అమూల్, ఇప్కో, క్రిప్కో బహుత్ అచ్చీ కోఆపరేటివ్ దునియా జాన్తీ హై, ఇసీ ప్రకార్ సే తీనో సమితియా ఆగే బడేగీ, ఇస్కా ముజే విశ్వాస్ హై.
0: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు.

సుమారు 4200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యం

0: పై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ BBSSL, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. BBSSL సహకార నెట్వర్క్ ద్వారా భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సేకరణ, పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం NCOL పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. NCEL దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి NCEL 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, NCR, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन सैन बढ़ाने में हमारे मंत्रालय सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
0: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NCDC కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో NCDC 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి FPOలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలకు ఒక ప్రకటన. ఖతర్ దేశ ఫాదర్ అమీర్ గౌరవనీయులైన షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారు 12వ తేదీన కన్నుమూశారు. దివంగత ప్రముఖునికి గౌరవ సూచికంగా 13వ తేదీ అంటే ఈరోజు సోమవారం నాడు భారతదేశం అంతటా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందువలన ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు ప్రసారం కావు. గమనిక విన్నారు. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాండురంగ మహత్యం ఈ చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
2: కొత్త బంగారు లోకం ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకు సంగీతం మిక్కీ జే మేయర్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. విదేశీ కరెన్సీ డిపాజిట్ల సేకరణ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ 3 దేశాల నుంచి భారత్కు పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై ఆయన ఆ దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఒక్కరోజే దాదాపు 35.2 కోట్ల మొక్కలను నాటింది. ఈ మేరకు తాము లక్ష్యంగా పెట్టుకున్న 35 కోట్లను దాటి మొక్కలు నాటినట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు సుమారు 152.95 కోట్ల పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పూర్తిదాయక వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్కృత భాషాభివృద్ది, విస్తరణకు కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో సంస్కృత మేధావుల సదస్సును ఈరోజు వడ్డేశ్వరంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డీ విల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపడుతురాని. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక నిరంతర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ శాతం తగ్గుతుందని, మొక్కలు నీటి ఒత్తిడికి గురవుతాయని, దీనివల్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం ఉంటుందని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్లో జరిగే తిరుమల స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విదేశీ కరెన్సీ డిపాజిట్ల సేకరణ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 161 పాయింట్ల నష్టంతో 77407 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 24143 వద్ద కొనసాగుతోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ సర్వతోముఖ అభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జార్డన్, కువైట్, బహ్రెయిన్లో అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖ అభివృద్ది, సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం, దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి రెండు కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైనా, వ్యవస్థీకృత నేరాలపైనా వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్ లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రిలో డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో

యూజువల్ ఫిన్లాండ్ లో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ద ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెలా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ ఆలోచనలను, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భారద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తోందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐఫర్ ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం, అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు.

కులారు నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో కనపడుతురాని. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు సుమారు 152.95 కోట్ల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలను జత చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుల కోసం ప్రత్యేక ఫ్యాకల్టీ అభివృద్ది కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసక్తిగల అధ్యాపకులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ముందుగా నమోదు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరుగుతుందని నిర్వాహకులు సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో 77,692 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 24,229 వద్ద కొనసాగుతోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

శ్రోతలింతవరకు వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం శ్రోతలకు గమనిక. ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థాని గారు స్వర్గస్థులైన సందర్భంగా దివంగత ప్రముఖునికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తోంది. మరుగు దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ్ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ నుండి. 2:30 వివిధ్ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి. సాయంత్రం 5:00 మళ్లీ కలుద్దాం. ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొలువు

0: రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ ఏర్పాటుకు 152.95 కోట్ల రూపాయలు వ్యయంతో చేపడుతున్న పనులను ప్రారంభించారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కోనసీమ జిల్లా పర్యటన అనంతరం ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చేరుకుని ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్ కేంద్రాలు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియ కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపులే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలువను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమైన అంచనా వేయగా ఇప్పటికే 7,000 మెట్రిక్

0: టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,
1: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది ప్లస్ నాలుగు మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ నాలుగు ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక రెండు నెలల నుంచి ప్రారంభించడం జరిగింది. సో ఈ ఏపీ ఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా గానీ బయోమెట్రిక్ ద్వారా గానీ ఒక ఫార్మర్స్ ఒథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలు ఉండదు.
0: నంద్యాలలోని నెహ్రూనగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని, ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
2: 60 సంవత్సరాలే కాదు ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము అందరు కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైటు meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: को भी सही पहचान लिया था. हमारे एक साथी ने लिखा है कि सुरीला सफ़र कार्यक्रम वास्तव में सुरीला महसूस हो रहा है. आज की इबारत में शामिल शब्दों पर आधारित गाने लाजवाब है. बहुत बहुत धन्यवाद. ऐसा ये लिखते हैं. आपको भी बहुत बहुत धन्यवाद कार्यक्रम को पसंद करने के लिए. एक साथी ने लिखा है, जीवन में केवल बौद्धिक ज्ञान का प्रकाश पर्याप्त नहीं है. सार्थकता तब है जब हम दूसरों के सुख दुख को अपनी अनुभूति से समझें और ये संवेदना हृदय को स्पंदन

గొంతు విప్పాలని ఉంది, ఏటి పొడుగున వసంతం ఒకటే నా కాలం. ఏది మరి మిగతా కాలాలకు తాళం, నిట్టూర్పుల వడగాలుల శృతి.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. పునరుద్ధరణ పనుల శిలాఫలకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల బొగ్గింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి పంటకు సాగునీరు అందాలని, శివారు ప్రాంత భూములకు సైతం ఒక్క నీటి బొట్టు కూడా వృధా కాకుండా సాగునీరు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నిమ్మాడ్లోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు

దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయిస్ సంస్థ 1200 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ శ్రీకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లా శంగరాయకొండలో రాష్ట మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతి బాపూలి బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషక్ కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగన్పుడు అంతా తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా జూలై 15 నుంచి ఆగస్టు 29 వరకు నిర్వహించనున్న క్రీడా పోటీలకు సంబంధించిన గోడపత్రికను అనకాపల్లిలో మంత్రి ఆవిష్కరించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు మిషన్ మార్చ్ ఎస్ఎస్సీ 2027 కార్యాచరణకు విద్యాశాఖ ఉపక్రమించింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి నవంబర్ 30 వరకు పాఠశాలల్లో అమలు పరచనుంది. రోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వీబీజీ రామ్సీ పథకం అమలుకు మొదటి 3 నెలల కోసం 3,710.19 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వాటాలతో కలిపి నిధుల వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 355 మంది జూనియర్ లెక్చరర్ జేఎల్లకు రాష్ట ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా ఉద్యోగోన్నతి కల్పించింది. జోన్ 1లో 78, జోన్ 2లో 75, జోన్ 3లో 31, జోన్ 4లో 171 మందికి ఈ అవకాశం లభించిందని ప్రకటించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా జి వీరపాండ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంఎస్ఐడిసి వైస్ చైర్మన్గా, ఎండీగా, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్గాను ఆయనకు అదన బాధ్యతలు అప్పగించింది. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీలో జరుగుతున్న ఎస్ఏఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఏఆర్ నమోదుకు ఈరోజు రేపు మాత్రమే గడువు ఉన్నందున ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తిరుమలలో వచ్చే అక్టోబర్లో జరిగే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మనాభ సేవల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు ప్రసారమవుతాయి.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక

ఆదర్శపరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనే వాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనే వాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలు ఉన్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లు ఉంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్లో ఇంకొక టిప్ ఏంటంటే అవసరం లేని వస్తువులను అమ్మడం. డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయ పాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు

ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్ విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్. దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్ ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇంతవరకు మీరు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడొక ప్రకటన.
1: ఏక ప్రకార సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಗಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲವರೆಗೂ ಉಚಿತ ವೈದ್ಯ ಚಿಕಿತ್ಸೆ ಪೊಂದೇಂದುಕು ಅರ್ಹತೆ ಸಾಧಿಸಿದ್ದಾರೆ. 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸೆಗಳು ಅಂದಿಸಬಡ್ಡಾಯಿ. ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊಂಡಿ మరియు మీ ఆయుష్మాన్ కార్డును పొందండి. మరింత సమాచారం కోసం 1455555 నెంబర్కు కాల్ చేయండి.
1: ప్రకటన విన్నారు ఆకాశవాణి కర్నూలు కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారు స్వర్గస్థులైన సందర్భంగా దివంగత ప్రముఖునికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒక్కరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి ఘంటసాల గానం చేసిన భగవద్గీత.

భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థము.

యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి

స్వజనమును చంపుటకి ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు.

జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు.

మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది.

ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో.

పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము.

కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.

దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది.

0: యజ్ఞః కర్మ సముద్భవః.
1: అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను.

ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు? దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు? లోకమంతయు దానినే అనుసరించును.

అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయుము.

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది.

పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నొందును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.

ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు, అట్టివాణిని పండితుడని విద్వాంసులు పలుకుదురు.

అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కని యందును అనురాగము

యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.

శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము.

కర్మ సన్యాసములు రెండును మోక్ష సోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది.

ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డాడు.

0: ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును, అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును.
1: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని.

ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడును.

సకల యజ్ఞ తపఃఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.

గాలి లేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.

सर्वत्र समदर्शनः సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును.

0: गृह्यते
1: అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిల్పుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును.

అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.

అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది.

భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.

స్వార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.

नाश्चत्र संशय ఎవడు అంత్యకాలమును నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు.

ஆதிசிவம் ஆதிச்சவர்ணம் தமச பரஸ்தாத். அர்ஜுனா, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు. అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు. సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారము కన్నా ఇతరుడు.

జగత్తునందు శుక్లకృష్ణములనిటి రెండు మార్గములు నిత్యములుగా అనున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.

యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు.

भक्त्युपहृतम् अस्नामि प्रियतात्मनः. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

స్వార్థానాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.

కశ్యపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించెను.

పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమిరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు.

0: పార్థ, దివ్యములై నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కన్నులార దర్శింపుము.
1: ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే.

0: దేవ ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యూ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నాయందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము.
1: అర్జునా,

అర్జున, ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరునూ లేరు.

అనేక భుజములు గలని విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ.

ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు, అట్టివారచింతము నాకు ప్రీతిపాత్రుడు, వారే ఉత్తమ పురుషుడు.

అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫల త్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది.

ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

శత్రుమిత్రులయందును మానావమానములయందును శీతోష్ణ సుఖదుఃఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చెలించని మనస్సు గలవాడై నాయందు భక్తి ప్రపత్తుల చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.

ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట, జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం

ప్రకృతిని మాయయని ఎందురు అది శరీర సుఖదుఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును.

0: यः पश्यति स पश्यति।
1: శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు.

పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము.

అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖజ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది.

ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది. తమ

అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము, అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణం మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బధునుజేయును.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు ఈరోజు సాయంత్రం కర్నూలు ఎఫ్ఎం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. వినే ముందు వాణిజ్య ప్రకటనలు.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 విజయవాడ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6:20 రేపటి ప్రసార వివరాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 సినీ భక్తి గీతాలు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఈ రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో అన్నింట మహిళా భద్రత కల్పించడం మన బాధ్యత, శ్రీ మురహరి ఆనందరావు గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం నిత్య సంతోషిని బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:40 ఒక లలిత గీతం వింటారు. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 సినీ భక్తి గీతాలు. 10:00 ఏకచిత్రగానం శీర్షికన భూకైలాస్ చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 కప్పటిలాగానే అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు. 11:00 హిందీలో, 11:05

ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

శ్రోతలకు ఒక గమనిక. ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారు స్వర్గస్థులైన సందర్భంగా దివంగత ప్రముఖునికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒకరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:05 వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ఉంటారు.

0: అయ్యా ఇది ఏం ముక్క?
1: టాంజరీన్ చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్ధర్ కాటన్ బ్యారేజ్కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి

శాఖ మంత్రి కింజరపురం మోహన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలాయి కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతివారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేట్ 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల శాసకీయ నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండెపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్17, అండర 23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికి తీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్రస్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్కు

0: సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. ముందుగా ఒక ప్రకటన.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ జి నాగేశ్వర నాయుడు ఆలపించిన భక్తిగీతాలు వింటారు, 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ టి సురేష్ బాబు గారి హితోక్తులు ఉంటాయి, 6:35 పొలం పనులు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి 6:45 ప్రసారమవుతాయి, 6:55 ప్రసార వివరాలు తెలుసుకుంటారు, 7:00 ఒక లలిత గీతం వింటారు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం ప్రజారోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంసెం గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి మల్లికార్జున రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం, చరిత్రలో ఈరోజు ప్రత్యేకత ప్రకటనలు ఉంటాయి. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది, 8:35 అభిరుచి కార్యక్రమంలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు, 9:30 చిన్నారిలోకం కార్యక్రమంలో కర్నూలు విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులను సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 రేపు ఉదయం ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి, 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి, 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు కొనసాగుతాయి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే అవుతాయి, 2:00 జాతీయ వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి హిందీలో మరియు ఆంగ్లంలో, 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వివిధ భారతి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. రేపు సాయంకాలం 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది, అనంతరం సంధ్యారాగం కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి, 6:00 ప్రసార వివరాలు తెలుసుకుంటారు, 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు, 6:10

మేరకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. రేపు సాయంకాలం 6:20 ప్రసార విశేషాలు ప్రకటనలు ఉంటాయి. 6:25 అభిరుచిలో మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 7:00 కుటుంబ సంక్షేమ గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో చేమంతి పూల సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఉద్యాన శాస్త్రవేత్త శ్రీమతి బి అమరేశ్వరి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంప్రదాయ వ్యవసాయం సంభాషణ, జానపద గీతాలు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు ఉంటాయి. 7:45 వికసిత్ భారతి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇందులో పీఎం సూర్యఘర్ యోజన పథకం గురించి శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గురం చంద్రశేఖర్. ఆకాశవాణి కర్నూల్ కేంద్ర సమర్పణలో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం చిరిలే అవుతుంది. 8:00 తుంగభద్ర కథల శీర్షికన అక్షయమైన వెన్నెల శ్రీమతి పి ఇందిరాదేవి గారి కథానిక ఉంటుంది. 8:15 చిత్రసీమ. 8:30 విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 లలిత గీతం ఉంటుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం, ఇవి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోలే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. 10:00 రేపు రాత్రి ఏకచిత్రగానంలో డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:30 ఎప్పటిలాగనే అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. శ్రోతలకు గమనిక, ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ గారు స్వర్గస్థులైన సందర్భంగా దివంగత ప్రముఖులైన వీరికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒక్కరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు చిత్రం కోసం ఎంఎం కేరవాణి సంగీత నిర్వహణలో శంకర మహాదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన వేదవ్యాస్ సాహిత్యం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమముల తర్వాత మానవుడు దానవుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం అశ్వత్థామ సంగీతం.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమం తర్వాత ఆదిత్య పొడువాల్ సంగీత నిర్వహణలో శ్రీ సాయి మహిమా చిత్రం కోసం ఎస్ జానకి బృందం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం

0: சாகித்யம் சதாசிவ பிரம்மாந்த పడమటి సంధ్యారాగం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత నిర్వహణలో ఎస్పి శైలజతో కలిసి పాడిన పాట.
1: పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం.

తర్వాత భైరవ ద్వీపం చిత్రం కోసం ఎస్ జానకి పాడిన వడ్డేపల్లి కృష్ణ సాహిత్యం, మాధవపల్లి సురేష్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా చక్రీ సంగీత నిర్వహణలో కౌసల్య బృందమాల పెంచిన గీతం శివమణి చిత్రం నుంచి.

ఇంతవరకు మీరు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా ప్రకటన.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రకటన విన్నారు, ఇప్పుడు వినండి కుటుంబ సంక్షేమ గీతం.

కుటుంబ సంక్షేమ గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం సమర్పణలో ముందుగా హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు.

0: తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్చిఫణి కుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఏడాది 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
2: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.

0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
1: యాక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది. సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు. ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తికా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని బుకరామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పతకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధన పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్ లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్

ఇరాన్ కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి

0: ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: ఆకాశవాణి వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ జి రమేష్.
4: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో మనం తెలుసుకునే అంశము వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయము, విత్తన మోతాదు మరియు విత్తన దూరము, అంతేకాకుండా అంతర పంటల ప్రణాళిక గురించి తెలుసుకున్నాము. ఏ పైర్లైనా కూడా మంచి దిగుబడి సాధించాలంటే ఆ పైరు రకాలు, విత్తే సమయం కానివ్వండి, విత్తన మోతాదు కానివ్వండి, అలాగే విత్తే దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ప్రధానంగా సాగు చేస్తున్న పంటలను గమనించినట్లయితే వరి, పత్తి, కంది, జొన్న, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలాగే వేరుశనగ, సోయా చిక్కుడు, ఆముదం మొదలగు పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నట్టు మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మరి ఈ పంటలలో ఏ సమయంలో ఏ విత్తనం విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, అలాగే ఎంత విత్తనము మనం నాటుకోవాలి అనే విషయాలు గమనించినట్లయితే పంటల్లో దిగుబడి ఎక్కువగా సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పంటలైన వరి తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ వరిని 6 వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ వాతావరణ మండలాల్లో 5 మాసాల్లో మనకు ఈ నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సిఫార్సు చేసిన సమయంలో మనం వరి నాట్లు వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మన రాష్ట్రంలో సుమారుగా 6 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో మనం కృష్ణా గోదావరి జోన్ కింద చూసుకున్నట్లయితే వరి నాట్ల నుంచి జనరల్గా మనకు ఈ జూలై నుంచి ఆగస్టు మాసంలో వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో చూసినట్లయితే ఆగస్టు మాసంలో నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా చూసినట్లయితే సెప్టెంబర్ వరకు వెళ్ళచ్చు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాట్లు వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ వాతావరణ మండలంలో మనకు జూలై నుంచి ఆగస్టు వరకు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నత శ్రేణి మండలమైన వంటి ఆ మండలాలు చూసుకున్నట్లయితే May 15 నుంచి మనకు ఆగస్టు వరకు నాట్లు వేసుకుంటే ఈ వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది చాలా వరకు మనకు అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం సిఫార్సు చేసిన ప్రకారం మనం విత్తన మోతాదులో మనం పంటను పండించినట్లయితే దిగుబడులు బాగా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విత్తన మోతాదు పెంచుకున్నట్లయితే కొంచెం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదులు ఏ పంటకు ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో మన వరిలో చూసుకున్నట్లయితే మనకు 5 రకాల పద్ధతులు ఉన్నాయి నాటే పద్ధతులు వచ్చేసరికి. ఒకటి ఏంటంటే నారు పెంచి నాటే పద్ధతికి అయితే ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలా కాకుండా పొడి విత్తనం జల్లదల్లడానికైతే తమ్ము చేసుకున్న తర్వాత మామూలుగా విత్తనం చల్లుతుంటారు, ఆ పద్ధతికి అయితే 24 కిలోల నుంచి 30 కిలోల వరకు మనం విత్తనం అవసరం అవుతుంది. అలాగే యాంత్రీకరణ వరి సాగు అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యం బాగా పొందింది. సో యంత్రాలతో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే గొడుతో విత్తనం వెదబెట్టే పద్ధతి, డైరెక్ట్ సోయింగ్ అంటుంటాము, వెదబెట్టే పద్ధతి అంటుంటాము, ఆ పద్ధతుల్లో కానివ్వండి, లేదా బెంగాల్ నాట్లు అని ఈ మధ్యకాలం కూడా కొంచెం పాపులర్గా అయింది. చాలామంది రైతులు కూడా ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా బెంగాల్ పద్ధతిలో అనేది అనుసరించి నాట్లు వేస్తున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులైనా కూడా యంత్రీకరణ కానివ్వండి, యథ పద్ధతి కానివ్వండి, బెంగాల్ నాటు పద్ధతి కానివ్వండి, సాగు చేసుకున్నట్టయితే దాంట్లో మనకు 12 నుంచి 15 కిలోలు విత్తనం అయితే అవసరం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, వరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో కూడా మనకు ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్ధతి కూడా ఒకటి మంచి ప్రాచుర్యం పొందింది. ఆ శ్రీ పద్ధతులు అయితే మనకు ఎకరానికి అయితే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది.

సో సిఫార్సు చేసిన ప్రకారం విత్తనం వాడుకున్నట్లయితే సిఫార్సు చేసిన ప్రకారం మొక్కల సంఖ్య అక్కడ ఎకరంలో ఉంటాయి, తద్వారా మన దిగుబడులు అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి విత్త దూరం ఇక్కడ గమనించినట్లయితే ఉరిలో రకాల కాల పరిమితిని బట్టిను అలాగే ఆ యొక్క రకాలను బట్టి కానివ్వండి, మనం వేసే డ్యూరేషన్ బట్టి కానివ్వండి, మొక్క కుదుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కుదుల సంఖ్య చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు 140 రోజుల కాల పరిమితి గల రకాలు ఏదైనా కూడా ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైన కూడా ఏదైనా కూడా 125 నుంచి 140 రోజులకైతే ఖరీఫ్ కాలంలో వచ్చేసరికి 33 కుదుళ్ళు ఒక చదరపు మీటర్కు, స్వల్పకాలిక రకాలైన కూడా అంతే, దాదాపు 120 రోజులు స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటుంటాము, అవి కూడా 33 కుదుళ్ళుగా ఉండాలి. ఒక ఖరీఫ్ కాలంలో మనం వరిని సాగు చేస్తున్నామంటే ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా మనం చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే దిగుబడులు ఏ విధంగా తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రబీ కాలంలో ఏదైనా వరి సాగు చేసుకున్నట్టంటే మనకు అక్టోబర్ నవంబర్ల మాసంలో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం అయితే ఒక చదరం మీటకు 44 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు ఖరీఫ్ కాలం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో మాత్రం అయితే 33 కుదుళ్ళు ఉండే విధంగా ఒక చదరం మీటకు చూసుకొని నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసరికి మొక్కజొన్న అనేది. ఈ మొక్కజొన్న మన రాష్ట్రంలో అంటే ఆహారంగా గాను అలాగే రోజు దానా విషయం రూపంలో కానివ్వండి, పశువులకు మేత కానివ్వండి, అలాగే వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా గాను ఇలాగ ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది రైతులు కూడా ఈ మొక్కజొన్న అనేది గిట్టుబాటుగా ధర బాగుంటుంది, మనకు లాభం ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ మంది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మొక్కజొన్నను కూడా దాదాపు మన రాష్ట్రంలో 354,000 హెక్టేర్లోనే సాగు అవుతూ ఉంది. సో దీంట్లో కూడా మనం విత్తన మోతాదు ఒకటి, విత్త సమయాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో విత్త సమయం చూసుకున్నట్టయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు మొక్కజొన్న పంటకైతే 15 నుంచి అలాగే 15 తారీఖు వరకు మనం విత్తుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఏంటంటే దీంట్లో మనకు రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి సంకరజాతి రకాలు కానివ్వండి, తీపి మొక్కజొన్న కానివ్వండి, ఇలా పేలాలకు వాడే మొక్కజొన్న కానివ్వండి, బేబీ కార్ను అలాగే పసుగ్రాసు మొక్కజొన్న ఇలా రకరకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటాము. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం విత్తనాల కోసం మనం తయారు చేసుకున్న రకాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైబ్రిడ్స్ అనేది మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఈ హైబ్రిడ్స్ రకాలను ముఖ్యంగా ఎకరానికి అయితే 8 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఈ హైబ్రిడ్స్ను కూడా మనకు విత్తే దూరం కూడా గమనించినట్లయితే దాదాపు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ల దాకా ఉండాలి, అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసరికి 20 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అంటే సాలుకు 2 అడుగుల దూరంలో ఎత పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకు మొక్కల సంఖ్య సిఫార్సు చేసిన ప్రకారం ఎకరం పొలంలో ఉంటాయి, తద్వారా మంచి దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తీపి మొక్కజొన్నది కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు చాలామంది రైతులు కూడా, ఈ పట్టణాల దగ్గర అంతా రైతులంతా కూడా. సో ఇక్కడ మనకు ఎకరానికి వచ్చేసరికి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది కూడా మనకు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్లు దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకొని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్నది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు, దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుకు మధ్య దూరం పెట్టుకుని పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే బేబీ కార్న్ అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల్లో పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా. ఇది కూడా 10 కిలోల ఎకరానికి అయితే విత్తనం సరిపోతుంది. ఇది కూడా సాలుకు వచ్చేసరికి దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పశుగ్రాసంగా మొక్కజొన్న సాగు చేస్తున్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా విత్తనం అయితే మాత్రం ఎకరానికి ఒక 16 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఇది కూడా మనకు సాలుకు దూరం గమనించినట్లయితే దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకుని ఎద పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలు వేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కి దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఈ బోధల మధ్యలోంచి వాటర్ అంతా నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పంట కూడా దెబ్బతినకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బోధ పద్ధతి అనుసరిస్తే మాత్రం దిగుబడులు కూడా ఇక్కడ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మొదట నాగలతో బోదలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే విత్తనాన్ని బోధకు పైనుండి థర్డ్ వంతు ఎత్తులో ఉండే విధంగా విత్తుకున్నట్లయితే నీటి పారుదల సులభంగా ఉంటుంది. అలాగే ఏదైనా అధిక వర్షాలు ఏదన్నా కురిసినా కూడా ఆ నీళ్ళన్ని కూడా ఈ బోధల మధ్యలోంచి బయటకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవకాశం ఉన్న చోట బోధ పద్ధతి అనుసరించినట్లయితే సో మొక్కలు సిఫార్సు చేసిన ప్రకారం ఉంటాయి, పైరు కూడా దెబ్బతినకుండా ఉంటుంది, తద్వారా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు జొన్న అనేది కూడా మనకు ప్రధాన పంటగా కూడా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా సాగు చేస్తుంది, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో దాదాపు చూస్తే

ఖరీఫ్ కాలంలో దాదాపు 11,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు అవుతుంది. ఈ మధ్య కాలంలో రైస్ ఫాలోలో అంటే రైస్ కోసిన తర్వాత మొక్కజొన్న జొన్న అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో అది ఎక్కువగా రబీలో ఎక్కువగా ఉంటుంది, కానీ ఖరీఫ్లో వచ్చేసరికి 11,000 హెక్టేర్లు మనకు సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. జొన్నను కూడా దాదాపు మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేయాలంటే జూన్ నుంచి జులై వరకు, అంటే జూన్ 15 నుంచి జులై 15 వరకు మనకు సాగు చేసుకున్నట్లయితే జొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయం, మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జొన్నను ఏంటంటే మాఘీగా కొన్ని ప్రాంతాల్లో మాఘీ జొన్నగా సాగు చేస్తుంటారు, అంటే అది సెప్టెంబర్లో సాగు చేస్తుంటారు. సో వర్షాలు జూన్ జూలైలో అయినా వర్షాలు ఏంటంటే ఆలస్యం అయినప్పుడు సెప్టెంబర్లో అయినా వర్షపాతం కురిసినా కూడా అప్పుడు కూడా మనం జొన్న సాగు చేసుకోవచ్చు. సో అది మాఘీ జొన్న అని చెప్తుంటాము. ఆ మాఘీ జొన్నను సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడులు అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి వచ్చేసరికి విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 4 కిలోలు ఎత్తు విత్తనం అయితే సరిపోతుంది. అంత 4 మించి ఎక్కువ 6 కిలోలు 7 కిలోలు పెట్టినా అంటే ఏమవుతుందంటే మొక్కల సంఖ్య ఎక్కువ అయిపోయి కొద్దిగా కంకి సైజు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ప్రకారం 4 కిలోలు ఎద పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే దూరం మనం గమనించినట్లయితే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకుని ఎద పెట్టుకుంటున్నట్లయితే సో మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రకంగా మనం ఎద పెట్టుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు అనేది ఉంటాయి. సో అంతని మొక్కలు ఉన్నట్లయితే మనకి ఎకరానికి కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకున్నట్లయితే మాత్రం మనకు జొన్నలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సజ్జ అనేది కూడా ఎక్కువగా ఈ ప్రకాశం డిస్టిక్ కానివ్వండి, అలాగే ఈ మనకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కువగా సజ్జ అనేది ఖరీఫ్ కాలంలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ సజ్జను దాదాపు మన రాష్ట్రంలో 75,000 హెక్టేర్లో సాగు చేస్తున్నారు. సో ఈ సజ్జ కూడా మంచి దిగుబడి సాధించాలంటే విత్తే సమయం అనేది చాలా ముఖ్యమైనది. జూన్ నుంచి జూలై వరకు వర్షం కురిసిన వెంటనే జూన్ కానీ జూలై కానీ మన భూమి ఎంత పదునయ్యి వర్షం అంత మంచి వర్షం కురిసినట్లయితే ఇక్కడ కూడా మనం సజ్జను అదే జూలైలో మాసంలో ఎదబెట్టుకున్నట్లయితే సో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి కూడా ఏంటంటే మనకు మామూలుగా అయితే విత్తనం తల్లేదానికైతే 1.5 కిలో దాకా విత్తనం అవసరం ఉంటుంది. ఒకవేళ కొద్ది కొన్ని ప్రాంతాలు ఏంటంటే నారు పెంచి మనం నాటుకుంటుంటారు, ఆ దానికైతే 1.5 కిలో అయితే సరిపోతుంది. లేదా విత్తనం ఎదబెట్టుకుంటే పద్ధతి ఉంటాయి కొన్ని, అంటే మామూలుగా జనరల్గా రైతులంతా ఫాలో అవుతున్నదని అంతా కూడా విత్తనాలు ఎదబెట్టేసుకుంటుంటారు. ఈ పద్ధతికి అయితే మాత్రం 3 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. సో ఇలా సిఫార్సు చేపట్టిన ప్రకారం మనం విత్తనం మోతాదు కూడా మనం ఎంపిక చేసుకోవాలని అవసరం ఉంటుంది. అలాగే విత్తే దూరం కూడా ఇందాక జొన్నకు ఎలా చెప్పుకున్నామో సేమ్ అంతే అదే విధంగా, అంటే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో మనం ఎదబెట్టుకున్నట్లయితే సజ్జలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే మనకు ప్రకాశం దక్షిణ కోస్తా జిల్లాలో ఏదైనా కూడా ఈ కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మిల్లెట్స్ మిల్లెట్స్ అని చెప్తుంటాము, మైనర్ మిల్లెట్స్ పరిగణలోకి తీసుకుంటుంటాము. చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా జనాలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయి కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో కొర్ర విస్తీర్ణం మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లో వచ్చేసరికి. సో ఈ కొర్ర పంట అనేది వర్షాధార పంటగా జూన్ జూలైలో వేసి మాత్రం వేసుకోవచ్చు. అలాగే మనకు బెంగాల్ గ్రామ్ అంటే రబీలో పండించే పంట ముఖ్యమైనది ఏంటంటే శనగ ఎక్కువగా సాగు చేస్తుంటాము. శనగ పండించే ప్రాంతాలంతా కూడా ఖరీఫ్లో ఎలాంటి పంట పండించే అవకాశం లేదు. చాలామంది రైతులంతా పొలం అంతా ఖాళీగా పెట్టేసుకొని శనగ అనేది అక్టోబర్ నవంబర్ మాసంలో ఎదబెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా డబుల్ క్రాపింగ్ సిస్టమ్ అంటుంటాం జనరల్గా వచ్చేసరికి, అంటే మొదటగా ఖరీఫ్లో మనకు కొర్రనేసుకొని రెండో పంటగా మనకు శనగను మనం ఎదబెట్టుకున్నట్లయితే రెండు పంటల ఆదాయం బాగా రైతుకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొర్ర వచ్చేసరికి మనకు జూన్ కానీ జూలై మాసంలో ఎదబెట్టుకున్నట్లయితే మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వర్షాలు ఏదైనా ఆలస్యంగా కురిసినప్పుడు కొర్రకు ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2 పక్షం వరకు వెళ్ళవచ్చు. ఆ ప్రత్యామ్నాయ పంటగా కొర్ర వేసుకోమని చెప్తుంటాం ఎక్కువగా. ఏదైనా వర్షాలు ఎక్కువగా ఆలస్యం అయిపోయి జూన్ జూలైలో కొరవక ఆగస్టు లేదని కురిసినప్పుడు ఆ టైంలో కూడా ఆగస్టు 2 పక్షం వరకు కూడా ఈ కొర్రను వేసుకున్నా కూడా మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఒకవేళ అంటే మనం వెత పెట్టుకోవడానికైతే 2 కిలోలు సరిపోతుంది. వెతదల్లే పద్ధతికి అయితే దాదాపు 4 కిలోల నుంచి 7 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. వెతదల్లి తల్లిన తర్వాత బల్లతో కానీ లేదా చెట్ల కొమ్మతో కానీ వంటి నేలను చదును చేసుకోవాలి. లేని చోటు విత్తనానికి తగినంత తేమ లభించక మొలకెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎదబెట్టే పద్ధతికి. ఒకవేళ చల్లుకొని గొర్రె తోలుకున్న పద్ధతికి అయితే మాత్రం 4 నుంచి 7 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఆ వెత్తే దూరం కూడా మనకు దాదాపు
సాలుకు సాలుకు వచ్చేసరికి 9 అంగుళాల దాకా, మనకు 9 అంగుళాల వరకు పెట్టుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే మన అంటే మన

మామూలుగా అడ్డగోరు వేస్తుంటాము. అడ్డగోరుకు అయితే మనకు బూరలు కట్టుకొని మనం చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది, 9 అంగుళాలు ఉంటుంది కాబట్టి. అలాగే మొక్కలకు మొక్కకు వస్తే 7.5 సెంటీమీటర్ల లాగా, అదే 10 సెంటీమీటర్ల లాగా ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా ఎకరానికి సిఫార్సు చేసిన మొక్కల సంఖ్య ఉంటాయి, తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం. అంటే దాదాపు 2,37,000 మొక్కల దాకా వస్తాయి మనం ఈ రకంగా 9 అంగుళాలు పెట్టుకున్న మీద పెట్టుకున్నట్లయితే. సో ఈ రకంగా చేసుకుంటే కూడా కొర్రలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. మార్కెట్ కూడా మంచి రేటే ఉంది కాబట్టి, ఈ మధ్య అదే చిరుధాన్యాల ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి కొర్ర కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి. సో ఖరీఫ్లో కూడా బెంగాల్ గ్రామ పండించే ప్రాంతాల్లోనూ లేకపోతే మామూలుగా అయినా కొర్రను సాగు ఖరీఫ్లో సాగు చేస్తే 60 రోజులు 70 రోజులకి అయిపోతుంది కాబట్టి రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత రెండో ప్రధానమైన పంట ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది అనేది దాదాపు మన రాష్ట్రంలో 2,40,000 దాకా హెక్టేర్లో సాగు చేస్తున్నారు. ఉపజాతి పంటల్లో ప్రధానమైన పంట కందిగా చెప్పుకోవచ్చు. సో కంది అనేది విత్తే సమయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే తక్కువ వర్షపాత మండలాల్లో అంటే జూన్ జూలైలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఉత్తర కోస్తాను దక్షిణ కోస్తా మండలాలు అయితే మనకు ఆగస్టు వరకు వెళ్ళచ్చు. అంటే జూలై మొదలుకొని ఆగస్టు వరకు కూడా చివరి దాకా కూడా మనము విత్తనము ఈ కంది విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చు. అలాగే మనకంటే తక్కువ వర్షపాతం అంటే ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జూన్ వరకు వేసుకుంటే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. మిగతా జిల్లాలు అన్నిటిలో కూడా మనకు ఆగస్టు వరకు కూడా మనం విత్తనం ఎదబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనం మోతాదు అంటే జనరల్గా మనకు ఎక్కువగా సాలుగు ఎక్కువ దూరం పెట్టుకుని ఎదబెట్టుకుంటుంటారు కాబట్టి ఇక్కడ 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇక్కడ సాలుగు వచ్చేసరికి నల్లరేగడి భూముల్లో అయితే మాత్రము ఒక 180 సెంటీమీటర్ల దాకా సాలుగు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎర్ర నేలలో అయితే మాత్రం దగ్గరగా పెట్టుకుని ఎదబెట్టుకున్నట్లయితే మనకు అంటే మొక్కు బలంగా పెరగదు కాబట్టి ఎర్ర నేలల్లో. సో దగ్గరగా నాట మనం ఎదబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సాలుగు వచ్చి 3 అడుగులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఎదబెట్టుకున్నా కూడా ఈ కందిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తక్కువ రోజులకు వచ్చే పంటల్లో చూసుకుంటే ఉపజాతి పంటల్లో పెసర అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 60-65 రోజుల్లో మన పంటకాలం అయిపోతుంది. మళ్ళీ రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు తొలకరలో పెసర వేయడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ పెసరను కూడా ఏంటంటే ఈ జూన్ నెలలలో తక్కువ వర్షపాత మండలాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జూన్ నెలలో మనం సాగు చేసుకున్నట్లయితే దీంట్లో కూడా దిగుబడులు బాగా వస్తాయి. అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మాత్రము ఇక్కడ జూన్ నుంచి జూలై వరకు వేసుకో జూలై ఎండింగ్ వరకు మనం సాగు చేసుకో విత్తనం ఏదో పెట్టుకున్నా కూడా పెసర్లో కూడా మంచి దిగుబడులు పొందుకోవచ్చు. అలాగే విత్తనం మోతాదు అనేది కూడా దీంట్లో అయితే 6 కిలోల నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాడితే అంటే రొట్టెలాగా పెరిగిపోతుంది కాబట్టి పూతకాయ తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం వేయకుండా 6 కిలోలు మనం ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. విత్తే దూరం వచ్చితే దాదాపు 1 అడుగు పెట్టుకొని వేసుకుంటుంటాం. జనరల్గా గొర్రెడ్డతో పెట్టుకొని చేస్తుంటారు. అదే 9 అంగుళాలతో అయితే సరిపోతుంది, లేదా 30 సెంటీమీటర్ల దాకా అంటే దాదాపు 1 అడుగు దూరంలో పెట్టుకుని అదే సాలుగు పెట్టేసి చేసుకున్నట్లయితే కూడా సిఫార్సు చేసిన మొక్కలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత మినుము కూడా మనకు ఎక్కువగా రబీ పంటగా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కానీ ఖరీఫ్ కాలంలో కూడా మినుము కూడా సాగు చేస్తుంటారు. దీని జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా ఈ మినుమును ఎద పెట్టుకోవచ్చు. విత్తే దూరం కూడా ఇందాక పెసర ఎలా చెప్పుకున్నామో 1 అడుగు దూరంలో పెట్టేసుకొని ఎద పెట్టుకోవాలి సాలుగు వచ్చేసరికి. ఇది ఇత్తనం మోతాదు వచ్చేసరికి దాదాపు మనకి ఎకరానికి వచ్చి 8 నుంచి 10 కిలోలు విత్తనం మోతాదు సరిపోతుంది. 10 కిలోలు పెట్టే వరకు సరిపోతుంది. కొద్దిమంది 15 కిలోలు పెట్టేవాళ్ళు 15 కిలోలు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంత అవసరం లేదండి. ఒక 8 నుంచి 10 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. తద్వారా మనకు మొక్కల సంఖ్య బాగా ఉంటుంది కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో సోయా చిక్కుడు కూడా ప్రాచుర్యం పొందింది. ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ సోయా చిక్కుడును ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వేస్తుంటారు. ఈ ఖరీఫ్ కాలంలో ఇప్పుడు ఏ మాసంలో ఏదో పెట్టుకోవాలంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు వేసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో కూడా దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాలో అయితే మాత్రం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసం వరకు కూడా ఏదో పెట్టుకోవచ్చు ఉత్తర కోస్తా మండలంలో. అలాగే ఎకరానికి వచ్చేసరికి 25 కిలోల నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేలికపాటి భూముల్లో అయితే మాత్రం 1 అడుగు దూరంలో పెట్టుకొని ఎదబెట్టుకున్నట్లయితే ఒక చదరం మీటర్కు దాదాపు 40 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకొని మనం ఈ సోయా చిక్కుడు ఎదబెట్టుకున్నా కూడా సోయా చిక్కుల్లో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ అనేది మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము. ఈ రాయలసీమలో వేరుశనగ అనేది ముఖ్య ప్రధాన పంటగా కూడా మనం చెప్పుకుంటుంటాము. సో ఈ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూన్ జూలై వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రము జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు కూడా మనం ఈ వేరుశనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
విత్తనం మోతాదు

అనేది కాయ పరిమాణం బట్టి గింజల పరిమాణం బట్టి కూడా మనం విత్తనం పోతుందని చెప్తుంటాము. జనరల్గా మనం రైతులంతా ఎక్కువగా సాగు చేస్తున్నది కదిరి సిక్స్ కానివ్వండి, ధరణి కానివ్వండి, విశిష్ట ఇవన్నీ కూడా ఏమైనా కూడా ఎకరానికి వచ్చేసరికి 60 కిలోల వరకు మనం దాదాపు సరిపోతుంది ఎకరానికి ఇత్తనము. అలాగే లావు గింజలైన చిన్న గుత్తి రకాలు అయితే ఏంటంటే 64 కిలోల నుంచి 65 కిలోల వరకు విత్తనం సరిపోతుంది ఎకరానికి వచ్చేసరికి. అలాగే కదిరి లేపాక్సి వంటి రకాలను అయితే దాదాపు 30 నుంచి 35 కిలోల విత్తనమే సరిపోతుంది. ఈ రకంగా మనం విత్తనం ఎంపిక చేసుకొని మనం వేరుశనగ కూడా సాగు చేసుకున్నా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ఆగస్టు వారసం వరకు మనం ఎదబెట్టుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఎదబెట్టుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. సో ఇది పండించడానికి కూడా ఎక్కువ మంది రైతులు ఇష్టం, కానీ దీంట్లో కూడా మనకు సరైన సమయంలోనూ ఎదపెట్టుకున్నట్లయితే పొద్దుతిరుగులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా జూన్ నుంచి జూలై మాసంలో ఎదపెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎదపెట్టుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఎకరానికి కూడా చాలా తక్కువ విత్తనం అవసరం ఉంటుంది, అదే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే 2 కిలోల విత్తనంతో మనం ఎకరం పొలం కూడా ఎదపెట్టుకోవచ్చు. అది మొక్కల సాంద్రత అంటే సరైన మొక్కలకు మొక్కకు వచ్చేసరికి సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో పెట్టుకొని మనం విత్తనం ఎదబెట్టుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుడులో కూడా మంచిది 90 రోజుల పైరు ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా చేసుకుంటే దీనిలో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశమే ఉంటుంది. సో జూన్ జూలైలో ఎదబెట్టుకోవాలి, 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే సాలుగు వస్తే 45 సెంటీమీటర్లు అంటే దాదాపు 1.5 అడుగు దూరంలో ఎదబెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. తర్వాత ఆముదం అనేది కూడా మాకు ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ఆముదంను కూడా చాలా ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనలా దాదాపు చూస్తే మన రాష్ట్రంలో 1,30,000 హెక్టేర్ల సాగు అవుతుంది. దీని ఇది ఏంటంటే ఈ ఖరీఫ్లో సాగు చేయాలనుకుంటే మే చివరి వారం నుండి జూలై 5 చివరి వరకు కూడా మనం ఈ వర్షాలను బట్టి మనం ఎదపెట్టుకోవచ్చు ఆముదం కూడా. లేకపోతే జూలై తర్వాత అయితే ఆముదం కొద్దిగా ఏక పంటగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే మనకు అంతర పంటకు కూడా ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా ఆముదం వర్షాలను బట్టి మనం ఎదపెట్టుకుంటే ఆముదం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. బరువు నేల నుండి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మనకు ఎకరానికి రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. మార్కెట్లంతా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ రకాలు సాగు చేస్తుంటే అది 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒకవేళ తేలికపాటు భూముల్లోనూ తక్కువ వర్షపాతం అంటే రాయలసీమ ప్రాంతాల్లో మనం ఏదైనా ఈ ఆముదం సాగు చేస్తుంటే అక్కడ విత్తనం 4 కిలోల దాకా అవుతాయి రకాలైతే. అలాగే సంకర రకాలైతే మాత్రం మనకు సంకర జాతి అంటే హైబ్రిడ్స్ మాత్రం 2.5 కిలో విత్తనం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ ఆముదంలో కూడా దిగుబడులు మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విత్తే దూరం గమనించినట్లయితే సాలుకు వచ్చేసరికి 90 సెంటీమీటర్లు దాకా పెట్టుకోవాలి, అంటే దాదాపు 3 అడుగుల దూరంలో పెట్టేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే ఆముదంలో కూడా ఈ మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పత్తి అనేది కూడా దాదాపు 420,000 హెక్టేర్ల సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. ఈ ప్రతి పంటను కూడా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ప్రతిలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కోస్తా ప్రాంతము మరొక రాయలసీమ నల్లరేగడి భూములు ఉన్నట్లయితే అక్కడ జూలై నుంచి ఆగస్టు వరకే వేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది, అంటే అది హైబ్రిడ్సే వాడుతున్నాం కాబట్టి హైబ్రిడ్ అంతా కూడా 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. నీటి పారుదల గల ఎర్ర నేలలు అయితే మాత్రం ఇక్కడ జూన్ మధ్య వరకు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్తనం కూడా 1.5 కిలో నుంచి దాదాపు 2 కిలోల దాకా విత్తనం అవసరం ఉంటుంది. సో ఇక్కడ నల్లరేగడి భూములు అయితే సాలుకు చూసుకున్నట్లయితే దాదాపు 120 సెంటీమీటర్ల దాకా మనం వేసుకోవచ్చు, దాదాపు 42 అంగుళాల నుంచి 48 అంగుళాల దాకా మనం వాడుకోవచ్చు. ఎర్ర నేలలు అయితే దూరం తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 90 సెంటీమీటర్ల దాకా అంటే 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం వేసుకుని 36 అంగుళాలతో చేస్తుంటాము. ఈ 36 అంగుళాలు దాచు పెట్టుకుని మనం సాగు చేసుకున్నా కూడా పత్తిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైనా కూడా మెట్ట పంటలు సాగు చేస్తున్నాము, ఆ మెట్ట పంటల్లో తప్పకుండా అంతర పంటలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంతా మారిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఒక్కోసారి ఎక్కువ కురుస్తుంటాయి, ఒకసారి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే మనం అంతర పంటలను కంపల్సరిగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంటగా ఏదో ఇంకో పంట నుంచి మనం ఎంతో కొంత ఆదాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంతర పంటల్లో ముఖ్యంగా పప్పుజాతి పంటలు ఉంటాయి, పప్పుజాతి కాని పంటలు కూడా ఉంటాయి. ఒక పంట పప్పుజాతి పంట ఉండాలి,
రెండో పంటగా నాన్ లెగ్యూమ్ క్రాప్ కింద చెప్పుకుంటాము. అలాంటి పంటలు ఎంపిక చేసుకోవడం అవసరం ఉంటుంది. పంట కాలం కూడా ఒక పంట అంతర పంటగా ఎంపిక చేసుకునే పంటలు ఏంటంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు అంటే ప్రధాన పంటతో పోటీ ఉండకూడదు. ఇక్కడ తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉంటే తొందరగా అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఈ పంటకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ మన ఈ అంతర పంటల విషయంలో మాత్రం ఈ జాగ్రత్త చిన్న జాగ్రత్త తీసుకొని గమనించు.

0: మనం వేసుకున్నట్లయితే మాత్రం అంతర పంటల వల్ల కూడా మంచి రైతు కూడా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ వివిధ పంటల్లో అంతర పంట సాగు చేసే విధానం అంటే, ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే, ఈ మొక్కజొన్నలో ఏంటంటే రెండు వరుసల మొక్కజొన్న వేసుకొని దాని ఒకసారి కందేస్తాం. మొక్కజొన్నలో రెండు వరుసలు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకున్నా కూడా మంచి ఆదాయం పొందుకోవచ్చు. ఈ కంది వలన కానివ్వండి మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా 6 సార్లు వేరుశనగ వేసుకొని, అంటే 2 సార్లు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు పెసరు కానివ్వండి, మినుము కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే ఈ అంతర పంట వలన పెసర, మినుము, సోయా చిక్కుడు కానివ్వండి, లేదా వేరుశనగ ద్వారా కానీ మొక్కజొన్నలో కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి అవలంబించుకుంటే రైతు కూడా నష్టపోకుండా రెండో పంట ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జొన్నలు కూడా మన అంతర పంటలు కొన్ని క్వింటల్ పంటలకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్నలు గమనించినట్లయితే జొన్నలు కంది ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్న 2 సార్లు వేసుకొని 1 సార్లు కందిని మనం ఎదబెట్టుకున్నట్టయితే కంది ద్వారా మనకు దిగుబడి వస్తుంది, జొన్న ద్వారా దిగుబడి వస్తుంది, రెండు పంటల ద్వారా వస్తుంది. కాబట్టి రైతు నష్టపోకుండా మనం ఆదాయం రెండు పంటల ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా ఎక్కువగా మనం ఖరీఫ్లో సాగు చేస్తుంటాం కాబట్టి సజ్జ పంటల్లో కూడా ఏంటంటే సజ్జలో మనం కంది వేసుకోవచ్చు. సజ్జలో ఏంటంటే 2 వరుసల సజ్జ వేసుకొని 1 వరుస కంది కానివ్వండి, పెసర కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పొద్దుతిరుగు కానివ్వండి, సోయా చిక్కుడు, ఇలాగా ఏ పంటలైనా తక్కువ రోజులకు వచ్చే పంటలు ఏదైనా కూడా సజ్జలో మనం వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో మనం వాడుకున్నట్లయితే చాలా వరకు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొర్ర కూడా మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం కాబట్టి కొర్ర పంటను మనం కందిలో వేసుకోవచ్చు, అలాగే వేరుశనగ పంటలో కూడా వాడుకోవచ్చు. 6 సార్లు కొర్ర వేసుకొని 1 సార్లు కంది, అంటే కందిలో మన అంతర పంటగా కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో కొర్ర గడ, అంటే వేరుశనగ 1 సార్లు వేసుకొని 2 వరుసలు కొర్రను సాగు చేసిన కూడా కొర్ర ద్వారా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది, కంది ఇందా చెప్పినట్టు కందిలో మనకు వేరుశనగ అనేది మంచి ప్రాచుర్యం పొందిన అంతర పంటగా చెప్పుకోవచ్చు. కంది వేరుశనగ చూసుకున్నట్టయితే 1 సార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేస్తుంటాము. ఇది మంచి ప్రాఫిటబుల్గా సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాము. అలాగే కంది 1 సార్లు వేసుకొని మొక్కజొన్న కూడా 2 సార్లు వేసుకోవచ్చు. ఇలాగా ఈ పద్ధతి అవలంబించుకున్నా కూడా మొక్కజొన్న ద్వారా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో పత్తిలో కూడా కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులంతా కూడా. కంది కూడా ప్రాఫిటబుల్గా ఉంది. సో 6 సార్లు 7 సార్లు మనం పత్తి వేసుకొని 1 సార్లు కంది నిలబెట్టుకున్నా కూడా కంది ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర, పెసర ఏంటంటే మనం పత్తిలో కానీ కందిలో కానీ, అలాగే తొలకరు వేసే కందిలో కానివ్వండి, రబీలు వేసే కందిలో కానివ్వండి, పత్తిలో కానీ, ఇలాగ పెసర మనం అంతర పంటగా పెసరను సాగు చేసుకున్నా కూడా ఈ పెసర ద్వారా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సోయా చిక్కుడులు కందిలో వేసుకోవచ్చు. సోయా చిక్కుడు 1 సార్లు వేసుకొని 7 సార్లు కంది వెదబెట్టుకోవచ్చు. లేదా పత్తి జొన్న మొక్కజొన్నలో మనకు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అంటే 1 సార్లు పత్తి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న వేసుకొని 1 సార్లు సోయా చిక్కుడు వేసుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా మనకు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేసుకున్నట్టయితే అది కూడా మంచి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరుశనగలో మనకు సజ్జ కూడా వేసుకోవచ్చు. 1 సార్లు సజ్జ, 1 సార్లు వేరుశనగ, లేదా వేరుశనగ 1 సార్లు కొర్ర, వేరుశనగ వచ్చేసరికి 5 సార్లు, కొర్ర వచ్చేసరికి 4 సార్లు. ఈ పద్ధతి అవలంబించుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆముదము కూడా మనం వేస్తున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా నూనె గింజ పంటల్లో ప్రధాన పంటగా చెప్పుకుని ఆముదం కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ఆముదంలో కూడా వేరుశనగ అనేది సాగు చేసుకోవచ్చు. అంటే 1 సార్లు ఆముదం పంట వేసుకొని 5 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు. లేదా ఆముదము 1 సార్లు వేసుకొని 2 సార్లుగా సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, గోర్చిక్కుడు కానివ్వండి, అలసంద కానీ, ఇలాంటి పంటలు మనం 2 సార్లు విధానంగా మనం అవలంబించుకున్నట్లయితే అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆముదం 1 సార్లు కానివ్వండి, కంది 5 సార్లు కానీ, ఇలాగా ఈ మనం ఈ డిఫరెంట్ నిష్పత్తుల్లో మనం వేసుకున్నట్లయితే ఈ అంతర పంటల ద్వారా కూడా మనకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చర్చించుకున్న అంశాలు ఏంటంటే మనకు వరిలో కానివ్వండి, సజ్జలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, అలాగే మనకు మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, పత్తి కానీ, ఇలాగ అన్ని పంటల్లో ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తే సమయం చాలా ముఖ్యమైనది, అలాగే విత్తే దూరం ఒకటి, అలాగే మనకు విత్తన మోతాదు ఒకటి, అలాగే ఆ పంటల్లో మనం వాడుకోదగ్గ అంతర పంటల ఏదైతే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాము. నమస్కారం.
1: వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అలాగే అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లయితే రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, రెండవ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వరకు లభిస్తుంది మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాలు మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటాను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో

0: ఫోటో తీసుకుంటారు, దరఖాస్తుదారు ఉంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడైతే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవా రంగం అయితే 20 లక్షల వరకు బ్యాంక్ రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడీపీ ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడీపీ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడీపీ ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడీపీ ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంక్ వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడీపీ రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడీపీ ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడీపీ ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనము ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారో అతని మీద ఆధారపడి, స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా, లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధ్రువపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు, లేదు ఎటువంటి అయినా ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరుగా ఉందంటే ఆ సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే ఇక ఇవన్నీ మనం ఒక అంశం అయితే అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పిఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడ కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతర చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనం కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పిఎంఈజీపీ ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ని సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల

0: ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే, ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్నంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాల పరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు వారి సహాయంతో.
0: అవునండి అవునండి, మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశం యువత కానీ స్త్రీలు కానీ పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది, ఏ ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవారంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనం తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. యెల్లో బోర్డ్ ట్యాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు, దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోన్ కూడా మళ్ళీ ముందుకు వెళ్ళే యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో యెల్లో బోర్డ్ తీసుకొని ఎవరైనా సరే ఈ పిఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకునేదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: ట్యాక్సీ ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్
0: వెహికల్స్ తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవారంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనం బలంగా ఉంది. మనకు ఇక్కడ ఉన్నటువంటి చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికి వచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండేటి చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పవచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 35% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లాటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు.

0: పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
1: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం అన్నింట మహిళల భద్రత కల్పించడం మన బాధ్యత. శ్రీ మురహరి ఆనందరావు గారి ప్రసంగం.
1: సృష్టికి మూలం స్త్రీ. మతపరంగా మనం కొలిచే ప్రతి దైవానికి అమ్మ ఉందన్న విషయం మరవరాదు. భగవంతుడు ప్రతి కుటుంబంలో తానుగా ఉండలేక తనకు ప్రతినిధిగా స్త్రీ రూపంలో మనకు అమ్మను ప్రసాదించాడు. సమాజంలో అంటే కుటుంబాలలో స్త్రీ తల్లిగా, చెల్లిగా, చెలిగా, ఆలిగా, అలా పలు రూపాలలో పురుష జాతికి ఆలంబనమై ఉంటున్నది. పెద్దలు తల్లి, తండ్రి, గురువు, దైవం అంటూ స్త్రీకి మొదటి తాంబూలం అంటే గౌరవం కలిగించారు. మనం మాతృభాష అంటామే కానీ పితృభాష అని అనం. మాతృదేశం అంటామే కానీ పితృదేశమని అనం. అదే స్త్రీ జాతికి తగ్గిన గౌరవం అనుకోవచ్చు. అలాగే మనం భారతదేశాన్ని గౌరవంగా భరతమాత అని సంబోధిస్తున్నాం, గౌరవించుతున్నాము. తల్లి కావడంతో స్త్రీ జన్మ ధన్యమవుతుంది. గర్భఫలాన్ని 9 మాసాలు మోసి మరణాంశుల వరకు పోయి ప్రసవంతో 2వ జన్మ పొందుతుంది. అమ్మ కమ్మని పదం, మమతల సంద్రం. అమ్మను మించిన దైవం ఇలా లేదు. మన తీయని తెలుగు భాషలో పలు పదాలు గల పదం స్త్రీ. మగువ, మహిళ, రమణి, నారి, ఇంతి, చంచల, అతివ, అబల, సబల, కలకంఠి, లలన, కలికి, కొమ్మ, కోనంగి, కాంత, వనిత, అంగన, ఇలా మరెన్నో పదములున్నాయి. స్త్రీపై గౌరవంతో మన దేశంలో ప్రవహించు నదులకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి, నర్మద, స్వర్ణముఖి అంటూ మగువల నామధేయాలతో సంబోధించుకుంటున్నాము. అందానికి ప్రతిరూపం మగువే. రచయితల మధుర రచనలకు స్ఫూర్తి మహిళ అందచందాలే. కవుల కలంలో జాలువారేది లలన సొగసులే, సోయగాలే. చరిత్రలో ఏ కవి కానీ రచయిత కానీ పురుషులను వర్ణించిన దాఖలాలు కనిపించవు. ప్రస్తుతం స్త్రీలు పలు రంగాలలో అంటే రాజకీయ రంగం, క్రీడారంగం, సినీ రంగం, వైద్య విద్య రంగాలు, రక్షణ రంగం, సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనా రంగం, న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, బ్యాంకింగ్ రంగం, కార్పొరేట్ రంగం, అలా అన్ని రంగాలలో తమదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నేడు మన దేశంలో ఉన్న నేటి పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చవలసి ఉంటున్నది. వరకట్న నిషేధ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, విడాకుల చట్టం, గృహహింస నిరోధక చట్టం లాంటి అనేక చట్టాలున్న ఫలితం కనిపించడం లేదన్నది వాస్తవం. మానవత్వం ఎక్కడికి పోతుంది? ధర్మం, న్యాయం ఏం చేస్తున్నట్లు? కఠిన చట్టాలు వస్తే తప్ప ఘోరాలను ఆపలేము. మనం గమనిస్తే కృతయుగంలో చంద్రమతి, త్రేతాయుగంలో సీత, ద్వాపరయుగంలో ద్రౌపది లాంటి పడతల జీవితాలను తెలుసుకున్నాము. అంటే పూర్వపు యుగముల నుండి స్త్రీ కష్టాలు భరిస్తూనే ఉందన్నమాట. స్త్రీని జన్మ ఇచ్చి తనుపాలు పట్టి పెంచి పోషించిన అనురాగమూర్తిగా భావించలేకపోతున్నారు. ఇందులోకి అవస్థ, ఈ వ్యవస్థ ఏమవుతుంది? కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్గా పిలువబడే ఎల్విస్ ప్రిస్లీ తల్లి పాదాలు తాకి వచ్చి స్టేజీ అదరగొట్టేవాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ తల్లి దీవెనలు పొంది ప్రపంచ విజేత అయ్యాడు. రష్యన్ మహాకవి మ్యాగ్జిమ్ గోర్కీ తన తల్లిపై ప్రేమతో అమ్మ నవలో రాసి చరితార్థుడయ్యాడు. మహావీర యోధుడు నెపోలియన్ చక్రవర్తి తన విజయాలను తల్లికి అంకితం చేసేవాడు. తల్లిపై ప్రేమతో ఆమె మాట కోసం హెన్రీ జునెట్ రక్తదాన ప్రక్రియ రెడ్ క్రాస్కు పునాది వేసి గొప్పవాడుగా కీర్తి కిరీటం అందుకున్నాడు. మాతృమూర్తులను గౌరవించారు కాబట్టే అట్టి వారంతా చరిత్రలో ఓ పేజీ సంపాదించుకున్నారు. నేటికి ప్రజాహృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రతి పురుషుని విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందన్న విషయం మనము గుర్తించుకోవాలి. భర్త మాట కోసం తన జీవితాన్ని

0: ఫలంగా పెట్టి వీధిలో అమ్ముడుపోయింది అలనాడు చంద్రమతి. దుష్యంతుని వలసి పంచభూతంలో సాక్షిగా పరిణయమాడి నిరాధాన గురయింది శకుంతల. అర్ధరాత్రి దమయంతిని అడవిలో ఒంటరి చేసి వెళ్ళిపోయాడు నలుడు. ఇలా ఇతిహాసాలలో ప్రబంధాలలో ఉదాహరణలెన్నో కనిపిస్తాయి. విద్యార్థి దశలో పాఠశాలల వద్ద మొదలుకొని కళాశాలల వరకు అడుగడుగున ప్రతిబంధకాలే. కురగాని రోమియలతో బాధలు ఇబ్బందులు తప్పడం లేదు. వారికి తల్లి తండ్రుల భయం, గురువులంటే భయం ఉండదు. చదువుకోవడానికి కాక షికారుకు వచ్చినట్లా అమ్మాయిలను చూస్తూ గడపడమే వీరి ఉద్యోగం అనుకోవచ్చు. వీరి కోసమే పోలీస్ శాఖ సి టీం ఏర్పాటు చేసి భయం పోగొడుతుంది అనుకోవచ్చు. సినీ రంగంలో అవకాశాల కోసం వేధింపుల విషయం బయటకు వచ్చింది. ఎందరో మహిళలు సినీ తారలకు అండగా ఉంటామని వేధింపులు నిజమేనంటూ ప్రకటనలు ఇచ్చారు. తద్వారా మన దేశంలో మీటూ ఉద్యమం తెరపైకి వచ్చింది, కనుమరుగైపోయింది. నిజం చెప్పాలంటే ఆడదాయి పుట్టడం కన్నా అడవిలో మానవ పుట్టడం మేలనే సామెత అందరికీ తెలిసింది. సినీ రంగమే కాదు, అన్ని ప్రభుత్వ శాఖలలో సహా ప్రైవేట్ రంగాలతో సహా మహిళా వేధింపులు, లైంగిక వేధింపులు ఉన్నది వాస్తవమే. వాటిని ప్రభుత్వం అరికట్టవలసి ఉన్నది. వాలెంటీనా తెరిస్కోవా, సునీతా విలియమ్స్ అంతరిక్షాన విహరించి వచ్చారు. మార్గరెట్ థాచర్, తెరిసా మే, ఇందిరాగాంధీ లాంటి వారు దేశాధినేతలు అయ్యారు. ఝాన్సీ రాణి, చిత్తూరు రాణి పద్మిని, రాణి చెన్నమ్మ లాంటి వారు కన్నడరంగంలో మెరుపులు మెరిపించారు. మదర్ థెరిసా కరుణ, ప్రేమ, త్యాగంతో విశ్వమాత అయ్యారు. నోబెల్ బహుమతి భారతరత్న అందుకున్నారు. మేడం క్యూరీ కుటుంబం 4 నోబెల్ ఆస్కారాలు అందుకున్నారు. మన దేశ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ చట్టాన్ని మార్పుకు చిరుదివ్వగా వెలిగారు. అలా స్త్రీలందరూ ప్రపంచ ప్రసిద్ధి పొందారు. అలా గొప్ప గొప్ప వనితలున్నారని గ్రహించాలి. స్త్రీ తల్లిగా అడుగులు వేయిస్తుంది, ఉపాధ్యాయురాలుగా చదువు చెబుతుంది, ఓ నర్సుగా డాక్టర్గా వైద్యం చేస్తుంది, పురుషులకు అన్ని తానమై సేవలు చేస్తుంది, కుటుంబాలను ముందుకు నడిపిస్తుంది, భూదేవిలా ఓర్పు సహనం పాటిస్తుంది, ప్రేమ అనురాగాలను పంచుతుంది, త్యాగం ధర్మం అంటూ తలవంచుతుంది. ప్రతి సంవత్సరం 8వ తారీఖున ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుతున్నారే కానీ మహిళకు స్వతంత్రం ఉందా, రక్షణ ఉందా అన్నది మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. మంచిలో అంటే ఆంగ్ల పదం గుడ్లో భగవంతుడు జీవోడి గాడ్ ఉన్నట్లు మహిళ అంటే ఉమెన్లో పురుషుడు మ్యాన్ దాగి ఉన్న విషయం అందరూ గ్రహించాలి. ప్రస్తుత యువతలో యువతలను ప్రేమించానని, వివాహం చేసుకుంటానని నమ్మించి కల్లిబొల్లి కబుర్లతో వంచే నయవంచకులు ఉన్నారన్న సంగతి గుర్తించుకొని జాగ్రత్త పడాలి నేటి యువతులు. మహిళలు అప్రమత్తంగా ఉండి మానవ మృగాల నుండి తమ్ము తాము రక్షించుకోవాల్సి ఉంది. స్త్రీని విలాస వస్తుగా భావించడం పెద్ద తప్పని పురుష జాతి గ్రహించాలి. స్త్రీని గుర్తించని గౌరవించని సమాజం సమాజం కాదు, దేశం దేశం కాదు. స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ తదాస్తు దేవతలుంటారు, జీవిస్తారన్న నమ్మకాన్ని విశ్వసించాలి. కలకంటి కన్నీరు ఆయా కుటుంబాలకు అరిష్టమన్న నిజం గుర్తించుకోవాలి. పలు రూపాలలో అమ్మ, అక్క, అత్త, వదిన, పిన్ని, సహోదరి లాంటి అనేక పాత్రలో పురుషులకు దిశ దశగా ఉంటున్నది అక్షర సత్యం. స్త్రీలను గుర్తించి గౌరవిస్తూ తమను తాము గౌరవించుకున్నట్లు పురుషులు భావించుకోవాలి. మహిళా లోకం లేనిది మానవ లోకం శూన్యమన్నది వాస్తవం. ఇక నుండి మహిళను గౌరవించడం నేర్చుకోవాలన్నది మన ఆశయం. ప్రతి స్త్రీలో అమ్మను చూడడం సంస్కారం, అలాంటి సంస్కారం అందరిలో ఉండాలి, రావాలని కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఏమంటారు?
1: ఇంతవరకు మీరు మహిళా స్త్రీల కార్యక్రమంలో అన్నింట మహిళల బాధ్యత భద్రత కల్పించడం మన బాధ్యత శ్రీ మురహరి ఆనందరావు గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి నిత్య సంతోషిని బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు.

0: ఇంతవరకు మీరు నిత్య సంతోషిని బృందం ఆలపించిన అన్నమయ సంకీర్తనలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సిసి ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సిసి ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి, సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: एक मेट्रो भी चलनी चाहिए ताकि लखनऊ वासियों को किसी भी प्रकार की कोई असुविधा न हो. यदि तीव्र गति से यदि कहीं पर जाना चाहते हो, जिस प्रकार से उत्तर प्रदेश का तेजी के साथ विकास हो रहा है, आपको जानकर यह खुशी होगी. इसकी चर्चा केवल प्रदेशवासियों में ही नहीं होती, बल्कि भारत के दूसरे राज्यों में भी इसकी चर्चा होती है. सचमुच हम सभी उत्तर प्रदेशवासी अपने को बहुत ही गौरवान्वित महसूस करते हैं.
0: 63 పొడవు, 6 కలిగిన ఈ ఎక్స్ప్రెస్వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంత

ఇండియా ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరుపక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరుపక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్ న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్లు చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకార్మంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5 భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంక మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000 పైగా వాణిజ్య సందర్శకులు, 20,000 పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అసోం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు
ఇంతటితో

0: సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, వినండి ఎస్ జానకి ఆలపించిన ఒక లలిత గీతం.

ఎస్ జానకి ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఆంగ్లంలో చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

తర్వాత వందే మాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో దేవుళ్ళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పి సుశీల బృందమాలపించిన గీతం, ఇళయరాజా సంగీతం, శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం చిత్రం నుంచి

తర్వాత సప్తపది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామమూర్తి గీతం, కెబి మహదేవన్ సంగీతం.

కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం అన్నమయ్య చిత్రం నుంచి సంగీత నిర్వహణ ఎంఎం కీరవాణి.

మీరు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్ణం కేంద్రం ఏకచిత్రవాణి. ఈనాటి ఏకచిత్రవాణి శీర్షికను భూకైలాస్ చిత్రం నుంచి పాటలు వింటారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల, ఎంఎల్ వసంతకుమారి, ఏపీ కోమల బృందం, సాహిత్యం సముద్రాల రాఘవాచార్య, సంగీతం ఆర్ సుదర్శనం మరియు ఆర్ గోవర్ధనం. వినండి భూకైలాస్ చిత్రం నుంచి పాటలు.

ఏకచిత్రగానం శీర్షికన భూ కైలాస్ చిత్రం నుంచి పాటలు విన్నారు. గాయని గాయకులు ఘంటసాల పి సుశీల, ఎంఎల్ వసంతకుమారి, టిఎస్ భాగవతి, ఏపీ కోమలా బృందం. సాహిత్యం సముద్రాల రాఘవాచార్య. సంగీతం ఆర్ సుదర్శనం మరియు ఆర్ గోవర్ధనం. శ్రోతలకు గమనిక, ఖతార్కు చెందిన ఫాదర్ అమీర్ గౌరవనీయులు షేక్ హమద్ బిన్ ఖలీఫా ఆల్ థాని గారు స్వర్గస్థులైన సందర్భంగా దివంగత ప్రముఖునికి గౌరవ సూచకంగా ఆకాశవాణి ఈరోజు ఒక్కరోజు జాతీయ సంతాప దినాన్ని ప్రకటించడం జరిగింది. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

అలనాటి సినీ భక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా టీవీ రాజు సంగీత నిర్వహణలో పాండురంగ మహత్యం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట

గని నయశోదకు తాపమునసించి జన్మ ధన్యతగా చిన్న.

కార్యక్రమంలో తర్వాత భక్త తుకారాం చిత్రం కోసం వి రామకృష్ణ పాడిన దాశరథి గీతం, పి ఆదినారాయణరావు సంగీతం.

తర్వాత ఘంటసాల సంగీత నిర్వహణలో లవకుశ చిత్రం కోసం పి సుశీల పి లీల పాడిన పాట

ఇంతవరకు మీరు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.